0: All right, once again, welcome to everyone this morning for me and evening for you.
1: ఓకే అండి, మనం ఇప్పుడు ప్రారంభించుకుందాము. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ శుభ సాయంత్రము. ఇక్కడ నుండి నాకు శుభోదయంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను.
0: Last week we completed our study of the church.
1: గత వారం మనము సంఘం గురించి మనం నేర్చుకొని ఉన్నాము.
0: We studied what the church is and who built it.
1: మనము మనం చూసుకున్నాము సంఘము అంటే ఏమిటి, దాని పనులు అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకొని ఉన్నాము.
0: We studied who is the head of the church and how we can identify it.
1: అలాగే మనము సంఘం గురించి, సంఘమును ఎలా గుర్తించాలి లేదా సంఘముకు శిరస్స ఎవరై ఉన్నారనే విషయం గురించి నేర్చుకొని ఉన్నాము.
0: We talked about how we're supposed to worship in the church services and how we're to conduct ourselves.
1: అలాగే సంఘములో ఆరాధన క్రమములు ఎలా జరగాలి అనేటువంటి విషయం గురించి మనము నేర్చుకొని ఉన్నాము.
0: And we talked about the work and the hope that belongs to those who are in the church.
1: అలాగే సంఘములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండవలసిన నిరీక్షణ ఏమై ఉండాలి అనే విషయం గురించి మనం నేర్చుకొని ఉన్నాము.
0: So today, Brother Ravi and I begin a new series on Christian living.
1: అలాగే ఈరోజు మనమందరం కూడా కలిసి క్రైస్తవుని యొక్క జీవితము ఏమిటి అనే విషయం గురించి మనం నేర్చుకొని పోతూ ఉన్నాము.
0: So whereas the last series was about the big picture of the church, now we're going to look at individually how we should be living every day as a Christian.
1: మనము గడిచినటువంటి తరగతిలో సంఘం గురించి మనం నేర్చుకుని ఉన్నాము. అంటే ఒక పెద్ద ఉమ్మడిగా సంఘం ఎలాగా ఉండాలి లేదా సంఘంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అని ఉమ్మడిగా మనం నేర్చుకొని ఉన్నాము. అయితే ఈరోజు మనము ఇండివిజువల్ గా అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మనం ఎలాగా ఉండాలి అనే దాని గురించి నేర్చుకుందాము.
0: So we have to understand that Christianity is not just something we believe. Of course, we have to believe in order to become a Christian, but it's not just the concept or idea of belief. There's a lot more to it.
1: చూడండి, క్రైస్తవ్యము అని అంటే కేవలము దేవుణ్ణి నమ్మడము, క్రీస్తును విశ్వసించడము మాత్రమే కాదు, అది ఇంకా వేరే ఏదైనా పనులు చేయాలి అని ఏదైనా ఉన్నది అని అంటే వాటన్నిటిని కూడా మనం చేయవలసిన వాటిగా ఉంది క్రైస్తవ్యం.
0: Christianity is a way of life, the way that we live every single day, when we approach others, when we wake up every morning, we make the decision, I'm going to live as a Christian, and that's what Christian living is all about.
1: చూడండి, క్రైస్తవ్యము అని అంటే ఒక మార్గము. మనము జీవించుతున్నటువంటి ప్రతి జీవితం కూడా ఇతరులకు మార్గాన్ని చూపించేదిగానే ఉండాలి క్రైస్తవ్యం అనగా. మనం క్రైస్తవునిగా జీవిస్తున్నాము అని అంటే ఇతరులకు మనం మార్గాన్ని చూపించేవారిగా, ఆ మార్గంలో మనం అనుసరించి నడిచేవారిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది.
0: So when a person becomes a Christian, our relationship with Jesus should affect not only worship, as we've already talked about, but should affect the way that we think, the way that we speak, the way that we work. So this is a long sentence. So let me say it again. When we become a Christian, it ought to affect the way that we think and speak.
1: చూడండి, క్రైస్తవ్యం అంటే కేవలం ఆరాధన జరపడం మాత్రమే కాదు, మనం నడిచే నడవడికలో కానీ, మాట్లాడే మాటలో కానీ, ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటిలో కానీ, ఇంకా దెన్
0: ఇట్ ఎఫెక్ట్స్ ద వే దట్ వి స్పెండ్ అవర్ మనీ,
1: మనము ధనాన్ని ఖర్చు పెట్టే విధానము కానీ.
0: బికాజ్ యాజ్ ఎ క్రిస్టియన్ యు సీ వి అండర్స్టాండ్ దట్ వి ఆర్ స్టూవర్డ్స్ caretakers of everything God gives us.
1: చూడండి, మనం ప్రతిది కూడా దేవుడి దగ్గర నుండి బహుమానం పొందుకునే వారిగానే ఉంటున్నాము.
0: We also have to understand that living the Christian life affects the way that we treat our family.
1: చూడండి, మనం అలాగే క్రైస్తవునిగా జీవిస్తున్నాం అని అంటే మన కుటుంబాన్ని కూడా మనము నడిపించుకోవాల్సిన అవసరం ఉంది.
0: And not only how we treat our family, but how we treat others outside of our family, outside of the church.
1: Alage manam mana kutumbaniki maatrame kaadu sangamunu sangamu beti varini manamu prati okkarini kuda manamu prati okkariki kuda manamu వాళ్ళు ట్రీట్ చేసే వారిగా ఉండాలి. అంటే వారికి మనం ఎలాగా స్పందించాలి అనే విషయంలో కూడా మనం ఉండాలి.
0: In Galatians 2 and verse 20, I won't make you turn there, I'll just read it for you. Galatians 2 and verse 20.
1: చూడండి, ఒకసారి వచనాలను చదువుకుందాము. కొలసీలకు రాసిన పత్రిక కొలసియన్స్ 3.
0: Galatians 2 and verse 20. Galatians 2 and verse 20.
1: Galatians, Galatians or Colossians?
0: Galatians with a G.
1: Oh, right. Okay. Galatiyalaku rasina patrika 2va adhyayamu.
0: The Apostle Paul here says, I am crucified with Christ.
1: గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాము.
0: Nevertheless I live.
1: Galatians chapter 2 verse brother
0: 20.
1: 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక.
0: And he says something interesting in this verse. It's not I that lives, but it's Christ that lives in me.
1: చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. రైట్, ఓకే.
0: సో as we think about Christian living, this series that we will look at for a few weeks, that is really the heart of Christian living. Understand that it's no longer me, but it's Christ living in me.
1: చూడండి, క్రైస్తవునిగా జీవించడము అనే దాని గురించి మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, నేను కాదు జీవించేది, ఇక్కడ క్రీస్తే నాలో జీవించుతున్నాడు అని చెప్తున్నాడు. ఇది ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను మనం గమనించుకోవాలి ఫస్ట్.
0: Of course, the Christian still has to live in the world. We still have to go to work. We have to go to the market. We have to deal with people in the outside world.
1: చూడండి, క్రైస్తవులు అంటే కేవలము ఆరాధనలో మాత్రమే, సంఘంలో మాత్రమే కాదు, వారు బయటికి వెళ్ళాలి, సమాజంలో తిరగాలి, అలాగే పనులు చేసుకుంటూ ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుతుండాలి, ఆ లోకంతో అలాగా మనం లోకంలో కూడా సంచరించుతూ ఉండేవారిగా ఉంటున్నాము.
0: But as someone who has been baptized into Christ, we have to understand, if I'm in the marketplace, if I'm with my family, if I'm with my friends, Christ is still controlling my life through the words that he tells us in the Bible.
1: చూడండి, బాప్తిజం తీసుకొని రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒకవేళ మార్కెట్ కి వెళ్ళినా గానీ, వాళ్ళు ఒకవేళ ఎక్కడికైనా సమాజంలో ఇతరుల దగ్గరికి వెళ్ళినా గానీ, కుటుంబంతో ఉన్నా గానీ, సహోదరులతో ఉన్నప్పుడు గానీ, లేదంటే స్నేహితులతో ఉన్నప్పుడు గానీ, వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ గానీ, వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిలో క్రీస్తు కనబడుతూ ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు.
0: Alright, so let's go ahead and look at point number one on our study sheet. We understand that a Christian belongs to Christ. This is the basics of Christian living. If I'm baptized, I take on the name of Christ, and so I belong to Christ.
1: చూడండి, క్రైస్తవులు మొదటిగా ఈ వచనాలు ఈ అంశాలను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక్కడ క్రైస్తవుడు క్రీస్తునకు చెందినటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మొదటి అంశం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకుని ఉంటున్నాడో, అది మొదలుకొని క్రీస్తుకు చెందిన వాడిగా ఆ వ్యక్తి ఉంటున్నాడు అనే మాటను మనం మర్చిపోకూడదు. ఎప్పటికి కూడా బాప్తిజం తీసుకుంటున్నటువంటి, అనగా క్రీస్తు నామమున బాప్తిజం తీసుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా క్రీస్తునకు సంబంధించిన వాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
0: I'm not sure how it's done there in the East. I think maybe it's a mixture, but at least here in the West, when a female marries a man, she takes on his name. his last name, his family name, and she doesn't use her family name anymore because she belongs to him. And in the same way, that's the way that we, that happens to us with Christ. When we are baptized, we take on the name of Christ.
1: ఒక చిన్న వివాహానికి సంబంధించినటువంటి ఒక బాంధవ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆ ఎక్కడైనా కానీ అంటే మన మన ఇక్కడ లేదు కానీ తెలుగు వాళ్ళలో లేదు కానీ ఒకవేళ తమిళనాడు కానీ ఇంకా వేరే దేశాలలో కానీ ఏం జరుగుతుంది అంటే ఒక స్త్రీ పురుషునికి సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీ పేరు వెనకాల ఎవరి పేరు వస్తుంది అంటే భర్త పేరు వస్తుంది భర్త పేరు వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటి నుండి ఆ వివాహం అయినప్పుడు మొదలుకొని ఆ స్త్రీ ఆ భర్తకు సంబంధించినటువంటి స్త్రీగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే క్రైస్తవ్యం కూడా ఎప్పుడైతే మనం క్రీస్తు నామమున బాప్తిజం పొందుకొని ఉంటామో అది మొదలుకొని మనము క్రీస్తుకు సంబంధించిన వారిగా ఉంటున్నామనే మాటను మనం గుర్తు చేసుకోవాలి.
0: First Corinthians chapter 6 verses 19 and 20.
1: మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుందాము. 6వ అధ్యాయము 19 నుండి 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి.
0: All right, so there's a couple of interesting parts to this particular scripture. First of all, he tells us, the Apostle Paul, that we're not our own. We don't belong to ourselves anymore.
1: చూడండి, ఈ వచనాలలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, మొదటిగా మీరు మీకు చెందిన వారు కారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే మనము మనకు సంబంధించిన వారం కాదు, అనగా మనకు చెందిన వారం కాము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు.
0: And he also says here that we're bought with a price. What does that mean? Well, I was in sin until I became a Christian through baptism. And so I was bought with the price of the blood of Jesus Christ. So I don't belong to myself anymore because Jesus purchased me and I have to live according to his will, not my will.
1: చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తాను క్రైస్తవునిగా ఉండి చెబుతున్నాడు. అంటే దాని అర్థము అతడు బాప్తిసం తీసుకొని విశ్వసించి బాప్తిసం తీసుకొని రక్షింపబడిన తర్వాత అతడు తనను గురించి తానుగా చెప్పుకుంటూ మనకును కూడా నేర్పిస్తున్నాడు. ఏమనంటే నేను నాకు చెందిన వాడిని కాను, నన్ను విలువ పెట్టి కొనబడినటువంటి రక్తం ఒకటి ఉంది. అంటే క్రీస్తు రక్తము ఒకటి ఉంది, ఆ రక్తమే నన్ను విలువ పెట్టి కొనింది. కాబట్టి ఇది మొదలుకొని నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, నేను నాకు సంబంధించిన వాడిని కాను అని చెబుతున్నాడు.
0: So if I know that I have been bought with a price, and a very precious price, the blood of Jesus, if I know that.
1: చూడండి, ఇక్కడ పౌలు క్రైస్తవుడిగా చెప్తున్నాడు, నేను క్రీస్తునకు సంబంధించిన వాడును, క్రీస్తు నన్ను విలువ పెట్టి కొన్నాడు, ఇప్పటి నుండి నేను క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాడిగా ఉండాలి అని తను చెప్తున్నాడు.
0: So that should change the way that we look at our own lives. Since I don't belong to me.
1: తనను గురించి తాను చూసుకునే జీవిత విధానమే మారిపోయింది. చూడండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తనను తాను చూసుకునే విధానమే మారిపోయింది పౌలుకు. ఎలాగ చూసుకుంటున్నాడు పౌలు జీవితంలో తనను తాను? ఇక నేను కాదు జీవించేది, ఇప్పుడు నేను నా సొత్తు కాదు, నేను క్రీస్తుకు సంబంధించిన వాడను అని చెప్తూ ఉన్నాడు.
0: And so I just repeat because it's very important.
1: నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద క్రిస్టియన్, యు అండ్ ఐ హూ ఆర్ బాప్టైజ్డ్ బిలీవర్స్, వీ డు నాట్ బిలాంగ్ టు ఔర్సెల్వ్స్, వీ బిలాంగ్ టు క్రైస్ట్ బికాజ్ హీ పర్చేస్డ్ us.
1: చూడండి, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి ఈ విషయం ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం కొనబడుతున్నాము అన్నప్పుడు మనము మనకు చెందిన వారం కాము. అప్పుడు మనలను కొన్నాడు యేసు క్రీస్తు. కాబట్టి మనము క్రీస్తుకు సంబంధించినటువంటి వారము, క్రీస్తుకు చెందినటువంటి వారం మనం ఇప్పుడు.
0: So when we wake up every morning,
1: మనము ఉదయాన్నే లేచినప్పుడు,
0: of course, you make the decision, do I take a bath? Do I eat? Do I go to work? What do I do first? There are physical things that we have to do every day, of course.
1: చూడండి, ఉదయాన్నే లేస్తానే మనం ఏమనుకుంటాము, శరీర సంబంధమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తాం కదా. అంటే ఎలాగా వెళ్ళి ముఖం కడగాలి, స్నానం చేయాలి, లేదా పొద్దున్నే లేచి అన్ని రెడీ చేసుకుని అన్నం తినాలి, నేను వెళ్ళాలి ఏదో బజార్కి వెళ్ళాలి, లేదంటే ఇంకొక పని మీదకి వెళ్ళాలి అని చెప్పి మనము ఉదయాన్నే లేస్తానే మనం ఏమనుకుంటామంటే బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన పనుల కోసం ఎలాగైతే మన టైం టేబుల్ మన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటామో.
0: But as a Christian, we really ought to think and ask when we wake up, what does Christ want me to do today?
1: అలాగే ఉదయాన్నే లేస్తానే క్రైస్తవుడు కూడా అదే ఆలోచించాలి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఆలోచించాలి. ఈరోజు ఉదయాన్నే లేచి నేను క్రీస్తునకు సంబంధించిన వాడిగా ఏ పనులు చేయాలి అనే నిర్ణయం రావాలి ఫస్ట్. తను ఉదయాన్నే లేస్తానే నేను క్రీస్తుకు సంబంధించినటువంటి పనులు ఏమేమి చేయాలి ఇప్పటి నుండి. ఉదయాన్నే లేస్తానే ఇప్పుడు నేను పాటలు పాడాలి, లేదంటే దేవునికి మహిమకరంగా ఎలాగ జీవించాలి అని అతను తాను నిర్ణయించుకోవాలి ఉదయం మొదలు పెడుతున్నటువంటి ప్రారంభం నుండి.
0: And so really that's the question that we're going to answer throughout this entire new series that we're starting today.
1: అందుకోసమే ఈ రోజు మనము కొత్త సిరీస్ అనగా ఇప్పుడు మూడవ భాగాన్ని కదా మనం ప్రారంభించుకున్నది. కొత్త సిరీస్ ఏంటి, క్రైస్తవుని జీవిత విధానం ఎలాగ ఉండాలని నేర్చుకుంటున్నాం. ఇదే ప్రారంభం. ఉదయం మొదలుకొని మనము లేస్తానే మనం ఆలోచన చేయాలి కొన్ని.

0: There we go. That's the schedule right there. All right. Now we're going to go ahead and to refresh this. All right, igniters, that's the schedule that we got posted up here. We're going to quickly, igniters, go ahead and get started. We're kicking it off with our good friend, Brother Paul Cockwell and Brother Ravi, igniters. Some of you have not heard Brother Paul and Brother Ravi do their tag team, so this is going to be a mix, igniters. This is going to be in a mix of English and Telugu. But it's always good that we get to listen to Brother Paul anyways. So he's a good guy in the Lord. So let's go ahead, igniters, and get rocking and rolling, shall we?
1: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
0: Jumping right into it, igniters, and so here we go. Let's listen to Brother Paul. Always excited, igniters, to listen to our good friend Brother Paul here on Ignite Radio. And we're kicking off with Brother Paul and Ravi. You hear Brother Paul keep talking about back to basics. Well, now you're going to find out all about it. Amen.
2: Okay. Whenever you're ready, we will start.
3: Okay.
2: Mm-hmm.
3: I pray, brother.
2: Sure.
3: Okay. Prarthana chestunnamu. Kallu mooskonu andaru kuda. Vivek, kallu mooskonu na. Paralokamandina na tandri. Mee ganamaina shreshthamaina mahonnatamaina namamunaku. Ee ratri kala samayamuna krutagnata stutulu chellinchukuntunnamu maa tandri. మమ్మలను మీ దయలో కాపాడుకుంటూ మరొక వారంలో ఇటు విధంగా ఆన్లైన్ క్లాసులు మేము నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు మా తండ్రి. ఈ సమయంలో మా తండ్రి మేమందరం కూడా మీ నామమును గణపరుచుతూ మీ వాక్యములను వినబోచుండగా కావలసినటువంటి మంచి జ్ఞానమును దయచేయండి. బోధిస్తున్న మీ దాసుడు దూర ప్రాంతంలో ఉన్నాడు మా తండ్రి, ఆయనను కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించమని, మరి మళ్ళీ తర్జుమాలో కూడా మా తండ్రి వాడబడుతున్నాడు, నన్ను కూడా సరిగానే విని సరిగా అర్థం చేసుకోండి, వాటిని మీ బిడ్డలకు బోధించినట్లు సహాయం దయచేయమని కోరుకుంటూ ఇదిగో మా తండ్రి సమస్తం మీకు మహిమకరంగానే నడిపించుకోమని, దుష్టుని యొక్క ప్రభావం మా మీద పడనీయకుండా మీరు కాపాడుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
2: ఆమేన్.
3: ఆమేన్.
2: ఆల్రైట్. Welcome and good morning to everyone from here and good evening to you there.
3: అందరికి శుభ సాయంత్రము, అలాగే అక్కడ అమెరికాలో ఇప్పుడు ఉదయం కాబట్టి అందరికి గుడ్ మార్నింగ్.
2: I hope everyone has had a very good week so far.
3: చూడండి, అందరికి కూడా ఈ వారం అంతా బాగా గడిచినట్టుగా మేము నమ్ముతున్నాము. అందరు కూడా బాగా సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటున్నాను ఈ వారంలో.
2: And are ready to continue in our study in the subject of baptism.
3: మనము బాప్తిజం గురించినటువంటి అంశమును నేర్చుకొని పోతున్నాము.
2: Thank you so much for taking time of your evening to join us for the study.
3: మీ అందరికి కూడా మొదటగా వందనాలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరూ కూడా చాలా ఈ సాయంత్రాన్ని మా వాక్యం కోసం వెచ్చించి వాక్యం వినడానికి మీరు కూర్చోవడానికి చాలా సంతోషంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను.
2: And I appreciate Brother Ravi for translating for us today.
3: Okay. సోదరులు, రవివర్మ కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఈ విధంగా వాడబడుతున్నందుకు రవివర్మ కూడా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ
2: బ్రదర్. వెల్కమ్. ఆల్ రైట్, సో లాస్ట్ ఇన్ అవర్ లాస్ట్ స్టడీ వి స్టడీడ్ వాట్ బాప్టిజం ఇస్ ఫర్, ద పర్పస్ ఆఫ్ బాప్టిజం.
3: పోయినసారి మనం చూసాము బాప్తిజం యొక్క అవసరతను మనం చూసాము.
2: And we saw that baptism is for the remission of sins.
3: So the baptism one at 20 papa ksamapana koraku one at 20 vishyamanamo poina varam chusamo.
2: So today we have to address a very important question.
3: చూడండి ఈ వారము మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అడుగుతున్నాం ప్రశ్నలు మనము సంభాషించుకుంటున్నాము
2: బికాజ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ విల్ టీచ్ ఆఫ్టర్ బాప్టిజం
3: వాట్ బ్రదర్ సమ్ డిస్టర్బెన్స్ హియర్
2: ఓకే దేర్ బికాజ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ విల్ టీచ్ ఆఫ్టర్ బాప్టిజం
3: చూడండి కొంతమంది బాప్టిజం తర్వాత కొన్ని బోధలు బోధిస్తూ ఉంటారు
2: దట్ we are saved by faith only
3: chudandi kevalamu vishwasam dwara maatrame manam rakshinchabadutunnamu ani cheptu untaru kontha mandi
2: is that really what the bible teaches
3: bible nijanga em cheptundo oka sari manam aalochana cheyali
2: and that's what we're going to look at today
3: dan gurinchi manam ee roju chustu unnamu
2: So turn with me to James chapter 2 and verse 24. James 2, 24. We'll have it on the board here, I think.
3: Okay. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. చదువు వివేక్.
4: అన్నా నేను బయట ఉన్నాను బయట వింటున్నా చదవాలని బయట లేదు.
3: ఓకే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము మనుష్యుడు విశ్వాస మూలంగా మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి ఓకే
2: ఓకే సో the verse would say you see then how that by works a man is justified and not by faith only the verse
3: ee vachanalu manaku spashtanga chebutunda emti anante kevalam vishwasamu maatrame manalanu rakshinchediga kaadu adi kriyalu kuda avasaramai unnadi anetundi vishayam manaku ee vachanam baaga cheptundi
2: so the verse is very very clear
3: ఈ వచనాలు చాలా తేటగా కనబడుతున్నాయి తేటగా ఉంటున్నాయి మనకు
2: ఇట్ సేస్ హియర్ దట్ ఇట్ ఇస్ నాట్ బై ఫెయిత్ ఓన్లీ
3: ఇది కేవలము విశ్వాసము మాత్రమే రక్షణ పొందడం లేదు చూడండి ఇట్లా విశ్వాసము మాత్రమే మనం రక్షించబడడం లేదు
2: అండ్ సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్లెయిన్ బై జేమ్స్ హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ బై ద వే
3: చూడండి ఇక్కడ యాకోబు సహోదరుడైనటువంటి యాకోబు గారు ఒకవేళ అనుకుందాం ఇక్కడ ఆయనే రాస్తున్నాడు యాకోబు పత్రిక ఆయన మనకు చాలా వివరంగా చెప్తూ ఉన్నాడు విశ్వాసం ఒకటే సరిపోదు దానికి క్రియలు కూడా అవసరమై ఉన్నాయి అనేటువంటిది
2: We have to be justified before God Almighty.
3: చూడండి మనము యేసుక్రీస్తు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్న ముందుగా దాన్ని మనం సరిగా పరిశీలన చేసేవారుగా ఉండాలి
2: And I have heard it said the word justified, if you don't understand that word.
3: What word?
2: I have heard that the word justified means, if you are not familiar with justified.
3: Okay. Sunday, you watch them one and all. Justified means justified. You watch them one and all. Actually, ikkada. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్న దానికంటే ముందుగానే ఏం బోధిస్తుందో మనం దాని గురించి తెలుసుకోవాలి
2: ఇట్ మీన్స్ జస్ట్ ఇఫ్ ఐ హాడ్ నెవర్ సిన్డ్
3: చూడండి నేను ఎప్పుడు కూడా చూడలేదు
2: You got that? So it's a play on word, justified, just if I'd never sinned. It's a play on words.
3: Justified అనేటువంటి వచనము ఏమని చెప్తుంది justified అనేటువంటి మాట ఏం చెప్తుందంటే నేను ఎప్పుడు చూడలేదు అనేటువంటి అర్థం చెప్తుంది
2: Okay. So we have to understand that As a Christian, we have to obviously do those things that Jesus would ask us to do.
3: What brother?
2: We have to understand that as a Christian, we have to do what Jesus asked us to do.
3: చూడండి మనము క్రైస్తవులుగా మనము జీవించాలి చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏం చేశాడో ఏం చేయమని చెప్పాడో దానిని మనము పరిశీలన చేసి చేసేవారిగా ఉండాలి.
2: And so we cannot just simply say that I have faith, that I believe in Jesus, that I love Jesus. We have to put that into practice.
3: చూడండి మనం కేవలము నాకు దేవుని మీద విశ్వాసం ఉంది, నేను దేవుని గురించి వింటున్నాను, దేవుని గురించి నాకు అన్ని తెలుసు అనేటువంటి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళకూడదు.
2: All right, so another verse, Romans chapter 5 and verse 1.
3: ఇక్కడ చూడండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఓకే బ్రదర్.
2: All right. So, yes, we are justified by faith, but not by faith only.
3: చూడండి మనం ఇక్కడ విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనే మాట నిజమే, కానీ కేవలం విశ్వాసం ఒక్కటే సరిపోతుంది అని మనం ఎక్కడా వినం.
2: సో వి కెనాట్ అగైన్ సే దట్ ఐ లవ్ జీసస్ ఎక్నాలెడ్జ్ జీసస్ అండ్ దట్స్ ఇట్. వి హావ్ టు డెమోన్స్ట్రేట్ దట్ ఫెయిత్ ఆఫ్టర్ బాప్టిజం.
3: చూడండి బాప్టిజం తర్వాత ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, యేసుక్రీస్తు యొక్క మాటలు నమ్ముచు ఉన్నాను, యేసుక్రీస్తుతో నేను ఉంటాను అని బాప్టిజం తర్వాత నువ్వు చెప్పడానికి నీకు అధికారం ఉంది కానీ.
2: ఓకే, సో పాయింట్ నెంబర్ 2, లెట్స్ గో అహెడ్ అండ్ గో టు పాయింట్ నెంబర్ 2 హియర్.
3: చూడండి 2వ పాయింట్లోకి మనం వెళ్తూ ఉన్నాము.
2: ఓకే, ఫెయిత్ మస్ట్ బి యాక్టివ్ అండ్ ఒబీడియంట్.
3: చూడండి విశ్వాసము తప్పకుండా విధేయతను ఫాలో అవ్వాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము.
2: Right, so not only do we have to be baptized, that we're baptized because of faith.
3: What brother?
2: We have to be baptized and we're baptized because of faith.
3: చూడండి మనము విశ్వాసం ద్వారా మనము బాప్తిజం పొందుతూ ఉన్నాము.
2: And that faith has to be active and obedient.
3: చూడండి ఆ విశ్వాసము తప్పకుండా విధేయత చూపేదిగా ఉండాలి.
2: All right, let's read James 2 and verse 17.
3: యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. Okay, read brother. Read. Okay, sure.
2: James 2:17.
3: యాకోబు 2:17 చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైనదగును. చాలు. ఓకే.
2: ఓకే, సో as James would say, we have to demonstrate our faith.
3: చూడండి మనము మన విశ్వాసాన్ని నిరూపించుకోవాలి.
2: In fact, he says, if we don't show our faith in a physical way, then really our faith is dead.
3: చూడండి మనము మన విశ్వాసాన్ని ఒకవేళ శరీరంలో కనపరచకపోతే, గమనించండి జాగ్రత్తగా వినండి, మన విశ్వాసాన్ని మన శరీరంలో క్రియల మూలంగా మనము కనపరచకపోతే అది ఏమైపోతుంది? మృతమైపోతుంది. క్రియలు లేని విశ్వాసము మృతం.
2: So again, the reason it's so important.
3: చూడండి ఆ కారణం మనకు చాలా ముఖ్యమైనది.
2: Because so many people teach that all I have to do is have faith. I don't have to do anything else.
3: చూడండి, చాలా మంది ఏమంటున్నారు అంటే నాకు విశ్వాసం ఉంది, నేను ఏమైనా చేయగలను, నాకు విశ్వాసం ఉంది, నేను బాగా భక్తిగా ఉంటాను అని చాలా మంది చెప్తూ ఉంటారు.
2: And so we're trying to show from the Bible that that is not true. We have to demonstrate our faith.
3: చూడండి, మనము బైబిల్లో లేనిదిగా మనం ఏది తీసుకొని వచ్చి చెప్పుకోకుండా మన మన మాటలు మనం మాట్లాడుకోకూడదు.
2: And if you think about it,
3: మనం దీని గురించి ఆలోచన చేసినట్లయితే,
2: it makes sense that I would want to show Jesus and show God my faith through works that I do.
3: చూడండి, నిజంగా నా విశ్వాసం నిజంగా గొప్పది అని నువ్వు దేవునికి కనబరుచుకోవాలి అనుకున్నా, యేసుక్రీస్తుకు కనబరుచుకోవాలి అన్నా, నీ విశ్వాసం ఎలాగ కనబరుచుకుంటావు నీవు? Just works, క్రియల వలన తెలుసుకుంటావు, రైట్?
2: I cannot simply be baptized and go to church and go home and that's it and never show my faith at all. I cannot do that.
3: చూడండి, మనము కేవలం మన విశ్వాసాన్ని చర్చికి పోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఈ విధంగా మాత్రమే మనం కనబరుచుకోలేము. దాని వలన మన విశ్వాసం కనపరాదు.
2: So the key important takeaway from James 2:17 is that true faith obeys.
3: చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:17 మనకు ఏం చెప్తుందంటే, నిజమైన విశ్వాసము ఖచ్చితంగా క్రియలను చూపించాలి అని చెప్తుంది.
2: All right, James chapter 2 and verse 26.
3: అలాగే యాకోబు రాసిన పత్రిక 2:26 చదువుదాము.
2: James 2:26, if you'd like to read that.
3: Okay, 2:26. ప్రాణము లేని శరీరమే ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. ఓకే,
2: రైట్. సో జేమ్స్ హియర్ సేస్ దట్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్.
3: చూడండి, క్రియలు లేకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది? చనిపోయినట్లే, రైట్?
2: రైట్. Now, there are verses in the Bible that you can read that will say faith only.
3: చూడండి, ఇందాకలో మనం వచనాలను చూసాం కదా, కేవలము ఏమని, విశ్వాసం ఒక్కటే నన్ను రక్షిస్తుంది అనేటువంటి మాట మనం చూసుకున్నాం. మనం ఇందాకలో ఏం చూసుకున్నాము, మనం ఇందాకలో ఆ రోమపత్రిక చూసుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం అక్కడ, విశ్వాసం ఒక్కటే మనలను రక్షిస్తుంది అనే మాట చూసుకున్నాం. కానీ ఈ వచనంలో ఏం చెప్తున్నాడు, విశ్వాసంతో పాటు ఏముండాలని చెప్తున్నాడు, క్రియలు కూడా ఉండాలని చెప్తూ ఉన్నాడు.
2: For example, he that believeth on the name of the Lord shall be saved.
3: చూడండి, ఒక ఉదాహరణకు, యేసుక్రీస్తును ఒకడు చాలా బాగా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాము.
2: But we have to take these verses in context, number one.
3: చూడండి, ఈ కాంటెక్స్ట్ లో మొదటిది ఏంటంటే,
2: and number two, we have to take all the verses together about faith. We can't separate the verses and only choose the ones I believe. We have to join all verses about faith together.
3: చూడండి, కొన్ని వచనాలు ఏమని చెప్తున్నాయి అంటే, విశ్వాసం ఒకటే సరిపోతుంది, విశ్వాసం వలన రక్షణ వచ్చిందని చెప్తున్నాయి. ఇంకో కొన్ని వచనాలు ఏం చెప్తున్నాయంటే, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి, ఆ క్రియలనే విధేయత అని చెప్తూ ఉన్నాడు కొన్ని వచనాల్లో. అయితే కొంతమంది కేవలం వాళ్ళకి నచ్చిన వచనాలను మాత్రమే తీసుకొని నాకు విశ్వాసం ఒక్కటే ఉందిలే అనుకుంటున్నారు. కానీ మనం ఏం చేయాలంటే, రెండింటిని మనం కలపాలి. విశ్వాసం ద్వారా రక్షణ వచ్చిందంటే, విశ్వాసంలో ఏముంటే రక్షణ వచ్చింది అనేటువంటి విషయం మనం అర్థం కావాలి, మనం తెలుసుకోవాలి దాన్ని, రైట్?
2: ఓకే, లెట్స్ లుక్ అట్ అనదర్ వర్స్, హీబ్రూస్ చాప్టర్ 11 అండ్ వర్స్ 7.
3: హెబ్రిల్ రాసిన పత్రిక 11:7 మనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను.
2: Now, we know in the book of Genesis that it tells us that Noah found grace in the eyes of the Lord.
3: చూడండి, దేవుని దృష్టిలో నోవహు మాత్రమే దయ కలిగిన వాడని, నోవహు మాత్రమే నీతిమంతుడని తీర్పు తీర్చబడింది. ఆ విషయాలన్నీ మనం కూడా ఆది కాండంలో చూడొచ్చు. ఓకే,
2: so because of that, Noah could have been satisfied and said, well, I already have grace, so I don't have to do anything else.
3: చూడండి, నోవహు ఏమైనాడు అక్కడ ఆది కాండంలో దేవుని దృష్టిలో విశ్వాసమై ఉన్నాడు, యథార్థవంతుడు ఉన్నాయి, నీతిమంతుడు ఉన్నాడు. కాబట్టి ఇక నాకు అన్ని సరిపోయినాయి, నాకు విశ్వాసం ఉంది దేవుడు అంటే, నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అని చెప్పుకున్న వల్ల అతడు సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నాడా? ఏం చేశాడు నోవహు? క్రియ చూపించాడు. క్రియ అంటే దేవుడు చెప్పాడు, చెప్పింది అని, ఆ దేవుడా నువ్వు చెప్పింది నాకు విశ్వాసం రెడీ, ఓకే నేను, నువ్వు నాకు విశ్వాసం ఉంది అని చెప్పడంతోనే అయిపోయిందా? లేదంటే దాన్ని క్రియల ద్వారా చూపించడం ద్వారా చేశాడా? క్రియల ద్వారా చూపించాడు. రైట్.
2: We notice in Hebrews 11:7, it says, by faith Noah prepared an ark.
3: చూడండి, నోవహు విశ్వాసము ద్వారా ఓడను తయారు చేశాడు అని చెప్పబడింది ఇక్కడ. అంతేనా? ఏడవచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది చూచి దేవుని చేత

0: building an ark.
1: చూడండి, నోవాహు తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి, తన విశ్వాసాన్ని తెలియజెప్పడానికి క్రియరూపంగా ఓడను తయారు చేశాడు. ఓకే,
0: సో ది ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ నోవా didn't have to build the ark, but he wanted to build the ark because of his faith.
1: చూడండి, నోవాహు తన విశ్వాసాన్ని కనబరచుకోవడానికి అతడు ఓడను సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. తన ఓడను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నోవాహు.
0: But of course, if he had not built the ark, then he would not have been saved.
1: ఒకవేళ అతడు విశ్వాసం ఉంది కాబట్టి ఓడను తయారు చేసుకోకపోతే రక్షించబడతాడా? విశ్వాసం ఉంది కానీ ఓడను తయారు చేసుకోలే, రక్షించబడతాడా? విశ్వాసానికి అవసరం ఏముంది అక్కడ? విధేయత అంటే చూపడం, క్రియలు మాత్రం చూపడం ద్వారా. ఓకే,
0: నౌ వి ఆర్ రీడింగ్ దిస్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 11. దట్ చాప్టర్ 11,
1: హీబ్రూ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఇది చదువుతున్నాం.
0: We normally refer to this as faith's hall of fame. In other words, famous people relative to their faith.
1: Yes. 11వ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా ఏముంటాయంటే విశ్వాసానికి సంబంధించినటువంటి మనుషుల యొక్క జాబితా ఉంటుంది. 11వ అధ్యాయం అంతా మీరు చదివితే అందరూ కూడా అబ్రహాము గాని నోవా గాని అందరూ కూడా అందులో ఉన్నారు.
0: Now, none of these people were perfect in living their physical life.
1: వాళ్ళు వాళ్ళ శరీర సంబంధమైనటువంటి జీవితంలో వారు సరిగా జీవించలేకపోయి ఉండొచ్చు అక్కడ.
0: And today, none of us are perfect in our physical life.
1: మనం కూడా మన జీవిత కాలంలో శరీర రీతిగా కరెక్ట్ గా ఉండకపోవచ్చు.
0: But all of the ones in Hebrews 11 were faithful in their spiritual lives.
1: కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా వాళ్ళ శరీర సంబంధంగా సరిగా లేకపోయినా, అనగా తిండికి తిని లేకపోయినా, కష్టాలు అనుభవిస్తూ ఉన్నా, ఎట్లున్నా కానీ శరీర సంబంధంగా ఆత్మీయంగా మాత్రం వారు స్థిరంగా విశ్వాసం గలవారుగా ఉంటున్నారు అనేటువంటి జాబితా ఈ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది.
0: But we don't focus on the negative part of what they did, but rather the positive part that they demonstrated in their faith.
1: చూడండి, మనము దానిలో నెగిటివ్ ను మనం చూడకూడదు, అక్కడ వాళ్ళు అలాగ ఉన్నారా ఇలాగ ఉన్నారా అని. కానీ పాజిటివ్ పార్ట్ ను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా దేవుని యొక్క ఆత్మీయంగా ఎదగగలం.
0: Okay. Let's move on to point number three is obedience is required for salvation.
1: రక్షణకు విధేయత అవసరము అనేటువంటి మూడో పాయింట్ లోకి మనం వెళ్దాము.
0: Okay, so let's notice Hebrews chapter 5 and verse 9. Hebrews 5 and verse 9.
1: హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెక్ యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తన విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను.
0: So we see that in Hebrews 5 and verse 9 that the as the verse would tell us that Jesus is the author of eternal salvation, but unto all them that obey him.
1: చూడండి, ఇక్కడ ఒకసారి గమనించండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇక్కడ ఏమున్నదంటే చూడండి, యేసు క్రీస్తు మనందరికీ కూడా నిత్య రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అవునా? 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. యేసుక్రీస్తు తన విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. యేసుక్రీస్తు మనకు నిత్య రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అందరికి ఇస్తున్నాడు ఆ నిత్య రక్షణ? ఎవరైతే తనకు విధేయత చూపుతారో వారందరికీ రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.

0: So we notice that salvation is for those who obey.
1: కేవలం ఇక్కడ రక్షణ ఎవరికి ఇవ్వబడుతుంది, ఎవరైతే విధేయత చూపుతారో వారి కొరకు రక్షణ సిద్ధంగా ఉంది.
0: సో what does obedience mean to all of us?
1: చూడండి, మనందరం విధేయత చూపాలి అని అంటున్నప్పుడు దాని అర్థం ఏంటి?
0: What does obedience mean for all of us?
1: మనకు విధేయత చూపడం అంటే అర్థం ఏంటి? It is work.
0: Yeah.
1: So, yes.
0: Okay. So, if, for example, your mother or your father say, I need you to go fetch some water.
1: చూడండి, మన అమ్మ గాని మన నాన్న గాని మనకు కొంతమంది ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకొని రాపో అని చెప్తున్నారు.
0: And you say, no, I'm not going to get water. I don't want to do that.
1: నువ్వేం చెప్తున్నావు, నేను వెళ్ళను, నేనేం నీళ్ళు తీసుకురాను నీకు అని నువ్వు చెప్తున్నావు.
0: Then have I obeyed my mother or father? And the answer is no, I have not obeyed, because they asked me to do something and I did not do it.
1: చూడండి, నిజంగా మీ అమ్మ మీద నీకు అప్పుడు విధేయత చూపి విశ్వాసం విధేయత చూపిన వాడిగా అవుతావా? నీవు మీ అమ్మ మీ నాన్నలకు అట్లా విధేయత చూపిన వాళ్ళు అవుతావా? నువ్వు అనుకునే దానికి లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ వాళ్ళ మాటలు వినడం లేదు కాబట్టి నువ్వు విధేయత చూపే వారిగా లేవు.
0: I know that my mother and father love me, and I know that I love them.
1: మనకు తెలుసు అమ్మ నాన్న మనల్ని ప్రేమిస్తారని, మన వాళ్ళకు కూడా తెలుసు మనం వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తామని.
0: But if I don't do the things that they ask me to do, I cannot truly say I love them.
1: చూడండి, గమనించండి, ఇక్కడ మన అమ్మ మన నాన్నలు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం వారిని ప్రేమిస్తూ ఉన్నాము, కానీ వాళ్ళు చెప్పింది మనము చేయలేనప్పుడు మనము నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పేదానికి మనము నిజంగా చెప్పిన వారం కాము. రైట్.
0: Jesus would say, if you love me, keep my commandments.
1: చూడండి, ఒకవేళ మీరు నన్ను లవ్ ప్రేమించినట్లయితే, దేవుని యేసుక్రీస్తుని కనుక మీరు ప్రేమించినట్లయితే, మీరేం చేయాలి? ఆజ్ఞలను అనుగైకోనాలి. రైట్.
0: So the opposite of that would be true. If I don't love Jesus, then I'm not going to keep his commandments.
1: దాని వ్యతిరేకంగా ఆలోచించేయండి. ఇప్పుడు నేను దేవు యేసుక్రీస్తును ప్రేమించను, అందుకే నేను యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొన్నాను. నువ్వు ప్రేమించకపోతే ఏం చేయొచ్చు? ఆజ్ఞలను గైకొనొచ్చు. ఒకవేళ నువ్వు ప్రేమించేవాడిగా ఉంటే ఖచ్చితంగా ఆజ్ఞలతోనే గైకొనాలి. రైట్.
0: So just as we obey our earthly mother and father,
1: అలాగే ఎలా ఉందంటే మనము భూలోక సంబంధంగా మన అమ్మ మన నాన్నలను కూడా అదే పోలికతో చూస్తున్నాం. మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యం. అప్పుడు ప్రేమించినట్లు ఎలా అవుతుంది?
0: As the Hebrew writer tells us here, we have eternal salvation only if we obey Jesus Christ.
1: ఇక్కడ మనకు నిత్య రక్షణ ఒకటి ఉన్నది. హెబ్రీ పత్రిక 5:9 మనకు నిత్య రక్షణ ఒకటి ఉన్నది, కానీ అది కేవలం ఎవరికి మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు? ఎవరైతే విధేయత చూపుతారో వారికి మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు.
0: So again, okay. We see that salvation is for those who obey, not for those who just believe only. Belief only is not enough.
1: చూడండి, మనం ఇంకా ఒక వచనంలో కూడా చూడొచ్చు, ఇంకా కొన్ని వచనాల్లో మనం చూడొచ్చు, విశ్వాసము ఒక్కటే మనకు రక్షణనిచ్చేదిగా కాకుండా విశ్వాసానికి విధేయతలు కూడా చూపేవారిగా ఉండాలనేటువంటి వచనము మనకు చూపిస్తుంది. అంటే మనం రక్షణ పొందడానికి విశ్వాసం ఒక్కటే సరిపోదు, విధేయత కూడా అవసరము మనకు రక్షణ రావాలి అంటే.
0: All right, let's notice another verse. 2 Thessalonians 1:8. 2 Thessalonians 1:8.
1: Okay. ఇంకొక వచనం చదువుకుందాము. 2 తెస్సలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము 8వ వచనము. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఇక్కడ చదువుతున్నాను చూడండి. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనబరచు దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఓకే బ్రదర్.
0: So in this verse, as it says, them that know not God, that obey not the gospel, those who do not obey the gospel are lost.
1: ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, దేవుని నెరుగని వారికి అంటున్నాడు. ఆ వచ్చింది చూడండి ఎన్నో లైన్ అంటే 1, 2, 3 మూడో లైన్లో దేవుని అనింది కామా దగ్గర. ఇక్కడ దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ఏం చేస్తున్నాడు, ప్రతిదండన.
0: Okay, so we have to understand through these verses again that obedience after baptism is extremely important. Number one, I have to understand baptism is important, as we have discussed in other lessons.
1: మనము గడిచినటువంటి పాఠములలో బాప్తిజం యొక్క ముఖ్యత్వం గురించి మనం చూసుకున్నాం. అయితే బాప్తిజం తర్వాత కూడా మనం ఎలాగ ఉండాలి అని అంటే విధేయత చూపే వారికినే ఉండాలి. కానీ బాప్తిజం పొందడానికి ముందుగా మనం కూడా విధేయత చూపడానికి రెడీగా ఉండాలి. విశ్వాసం ఒక్కటే సరిపోదు.
0: And number two, that it is not just enough to believe. I have to couple that belief with baptism and obedience.
1: What about that?
0: I have to not only believe, but I also have to couple, put together, baptism and obedience.
1: చూడండి ఇక్కడ మనము బాప్తిజం ద్వారా ఒకటే సరిపోతుందని మనం అనుకోవద్దు. ఇక్కడ ఏమంటే బాప్తిజం అనేటువంటిది ఏమైనదంటే విధేయత చూపేదిగా ఉంటున్నది. బాప్తిజం అనేటువంటిది విశ్వాసం ద్వారా తీసుకుంటున్నావు, కానీ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోవడానికి ఏం చేస్తున్నావు, ఇక్కడ బాప్తిజం తీసుకుంటున్నావు. సో అది విధేయతగా ఉంటున్నది.
0: And so the bottom line of 2 Thessalonians 1 and verse 8 is if we don't obey the gospel, then we're going to be lost.
1: చూడండి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చివరిలో ఏం చెప్తున్నాడు, విధేయత చూపిన వారికి అనగా ఇక్కడ సువార్తకు లోబడిన వారికి ఏం చేస్తున్నాడు, ఇక్కడ సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. అంటే ఇప్పుడు వాళ్ళు కోల్పోతున్నారా రక్షణను? Yes.
0: All right. So let's move on now to point number 4. Point number 4, which is the gospel must be obeyed.
1: చూడండి మనం 4వ అంశంలోకి వెళ్తున్నాం. ఇక్కడ సువార్తకు ఖచ్చితంగా ఏముండాలి, మనము దేవుని యొక్క మాటలకు ఖచ్చితంగా విధేయత చూపేవారిగా ఉండాలి.
0: All right, we're going to look at Romans 6 and verse 17. Romans 6 and verse 17.
1: Roma Patrika 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపముల నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
0: All right. So in Romans 6 and verse 17, we read that we have to obey the from the heart, the gospel message.
1: చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందో అనేది గమనించండి. మనము ఖచ్చితంగా విధేయత చూపాలి. దేనికి? ఇక్కడ చూడండి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానిని ఎలా ఉండాలి, ఇప్పుడు హృదయపూర్వకంగా లోబడాలి. దానికి లోబడాలనేటువంటి మాటకు అదే అర్థం ఏంటి? లోబడడం అంటే ఏంటి? విధేయత చూపడం అంతే కదా. అది ఎలాగా లోబడాలి, ఎలాగా విధేయత చూపాలి అంటున్నాడు? హృదయపూర్వకంగా విధేయత చూపేవారుగా లోబడేవారుగా ఉండాలి. దేనికి లోబడాలి ఇప్పుడు అక్కడ చదవండి పైన. ఉపదేశ క్రమమునకు అంటే దేవుని యొక్క సువార్త గాస్పల్ సువార్తకు లోబడేవారిగా ఉండాలి. ఓకే.
0: Now notice in Romans 6:17 that the Apostle Paul says that the gospel is doctrine. That's teaching, doctrine.
1: చూడండి ఇక్కడ అపోస్తల కార్యాలు రోమ పత్రిక 1:17 ఏం చెప్తున్నాడు అని అంటే 6:17 ఏం చెప్తున్నాడు అపోస్తలైన పౌలు? బోధకు లోబడాలి, ఉపదేశ క్రమమునకు లోబడాలి. అంటే గమనించండి ఇక్కడ ఏ ఉపదేశము మనకు నేర్చుకుంటున్నామో, ఏ ఉపదేశము దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడో ఆ బోధకు మనము ఏం చేయాలి? ఖచ్చితంగా లోబడే వారిగా, విధేయత చూపే వారిగా మనం ఉండాలి.
0: సో ఐల్ గివ్ దిస్ ఎగ్జాంపుల్,
1: ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ఇప్పుడు.
0: వెన్ వీర్ ఇన్ స్కూల్ అండ్ ది టీచర్ ఇస్ టీచింగ్ us,
1: ఓకే, మనము స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్ మనకు బోధిస్తూ ఉంటున్నాడు.
0: ది టీచర్ విల్ టీచ్ ఫ్రమ్ అ బుక్ ఆర్ విల్ గో అప్ టు ది బోర్డ్ అండ్ విల్ రైట్ థింగ్స్ ఆన్ ది బోర్డ్.
1: చూడండి మనకు ఉపాధ్యాయులు, మన టీచర్ మనకు బుక్ చూసి చెబుతూ ఉంటారు, బోర్డు మీద రాస్తూ ఉంటారు.
0: లెట్స్ సే ఇట్స్ అ మ్యాథ్ క్లాస్,
1: అది గణితం పాఠమై ఉన్నది.
0: ఓకే, అండ్ ది టీచర్ విల్ పుట్ అప్ దేర్ 2 + 2 = 4.
1: చూడండి మ్యాథ్స్ మనం అర్థం చేసుకుంటే బోర్డు మీద రాస్తూ ఉంటాడు 2 + 2 ఎంత అవుతుంది, 2 + 2 ఏమైపోతుంది, 4 అని రాస్తూ ఉంటాడు.
0: సో that teacher is teaching, but also that is doctrine, because that's a principle that cannot be changed.
1: 2 + 2 = 4 అనేటువంటి ఆ మాట అతను బోధిస్తున్నప్పటికీ అది అతని సొంత బోధన, అది అది ఇంక ఎక్కడికి వెళ్ళినా అది మారుతుందా? ఇంక ఎక్కడికి ఏ దేశం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా వేర్ ఎవర్ వి గో ఇన్ వరల్డ్ దేర్ ఈస్ నో చేంజ్.
0: Right. So 2 + 2 is never going to equal 3. 2 + 2 is never going to equal 5. 2 + 2 is always going to equal 4.
1: 2 + 2 ఏమవుతుంది ప్రతిసారి కూడా 4 అవుతుంది, కానీ అది 3 కాదు, 5 కాదు, ఇంకా ఒకటి కాదు, ఇంకోటి కాదు, అది ఎప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నో చేంజ్.
0: And in similar fashion, when the Bible talks about, as we notice here in Romans 6:17, that the gospel is the doctrine. Doctrine cannot be changed. We cannot change it from one thing to another.
1: చూడండి ఇక్కడ 6:17 కూడా అదే చెప్తున్నాడు అపొస్తలైన పౌలు. బోధకు ఏ దానికైతే మీరు లోబడ్డారో, ఏ ఉపదేశ క్రమానికి మీరు లోబడ్డారో దానికి లోబడుతూ ఉండాలి, ఇంకా దానికి చేంజ్ కాకూడదు. దానినే డాక్టర్న్ అంటారు. డాక్టర్న్ అంటే ఏంటి? బోధ. ఇప్పుడు మనం నేను చెప్తున్నాను కదా బోధ ఒకటి, అంటే పండుగలు లేవు, ఇట్లా ఊర్లో ఈ విధంగా లేదు, దేవుడు బైబిల్ గ్రంథంలో ఇట్లా లేవు, అట్లా లేవు, అంటే అదొక సింపుల్గా చెప్తున్నాను నీకు, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే మనం ఎప్పటికీ కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి డాక్టర్ని చేంజ్ చేయలేం, మార్చలేము.
0: So baptism, and that's our overall subject we're talking about today, is baptism and the importance of baptism.
1: మనం ఈరోజు బాప్తిస్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుంటున్నాము. బాప్తిజం గురించి మనం మాట్లాడుకుందాం.
0: Baptism, which is part of the gospel doctrine, is something that we obey. It's not just something we believe.
1: చూడండి బాప్తిసమం అనేటువంటిది సువార్త బోధకు యొక్క విధేయతగా ఉన్నది. అది కేవలం సింపుల్గా చెప్పుకునే దానికి అది కేవలం సింపుల్గా అలాగా కనపడడం లేదు. బాప్తిసం అనేటువంటిది సువార్తకు వచ్చినటువంటి ఒక క్రియాపదం, క్రియా సంబంధించినటువంటి విధేయత. ఇది కేవలం ఫెయిత్ మాత్రమే కాదు.
0: So, for example, Mark 16:16, he that believeth and is baptized shall be saved.
1: Mark Swarta Palharu Palhar Layamundi Nami Baptism Pundinavadu Raksimpa Badunani Undi Antena Kada. Right.
0: I can believe in that, but if I don't practice that and am baptized, then I have not obeyed that command. So in other words, faith only is not enough.
1: Certainly. ఆ వచనంలో ఏమన్నది నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడునని ఉంది. మనం సింపుల్గా మనం ఎలా చెప్పచ్చు, విశ్వాసం ఉంది నాకు రక్షణ వస్తుందిలే, విశ్వాసం ఉంది రక్షించబడతానులే అని చెప్పుకునే దానికి మనకు అధికారం లేదు. విశ్వాసానికి ఖచ్చితంగా ఏం చూపించాలని చెప్తున్నాడు, క్రియ చూపించాలి, విధేయత చూపించాలి. అంటే ఆ విధేయత క్రియ అనేటువంటిది ఏముంది అక్కడ, నీళ్ళలో మునవడము బాప్తిజం తీసుకోవడమే అక్కడ క్రియ.
0: Let's notice Romans 1:16.
1: Roma Patrika 1st adhyayam 16th vachanam manam chadukundamu. Chinamallu emannaru? Roma Patrika 1st adhyayam 16th vachanamlo suva meeru gamaninchandi, meeru iddaraina baaga chadavu vinandi, meeku kontamandi mee nalugura aidu mandi aina vinandi baaga. రోమా పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడును కాను, ఏలదనగా నమ్ము ప్రతి వానికిని మొదట యూదునికిని గ్రీస్ దేశస్థునికిని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రైట్.
0: ఆల్రైట్, సో ఇన్ Romans 1:16 వి సీ దట్ ది గాస్పెల్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటు సల్వేషన్.
1: అంటే అక్కడ గాస్పల్ సువార్త ఏమైనదంట, అక్కడ సువార్త ఏం చేస్తుందంట, సువార్త ఏం చేస్తుందంటే సిగ్గుపడదంటారు. సువార్త కిందికి రండి, సువార్తను గురించి నేను సిగ్గుపడను కాదని ఏలయనగా ఎందుకు అంటున్నాడు, ఏలయనగా నమ్ము ప్రతి వానికిని మొదటి ఈదునికిని క్రీస్తు దేశస్థుని కూడా అదేం కలుగు చేస్తుంది, రక్షణ కలుగు చేయడానికి శక్తివంతమై ఉన్నది సువార్త. దేవుని యొక్క సువార్తకు అంత శక్తి ఉంది, రక్షణ కలుగు చేయడానికి శక్తివంతమైంది.
0: సో వి నోటిస్ దట్ ది గాస్పెల్ సేవ్స్ బట్ ఇట్ మస్ట్ బి ఓబేయ్డ్.
1: విశ్వాసము ఒక్కటే మనల్ని రక్షిస్తుందా, బాగా అర్థం చేసుకోండి, మీరు గమనించండి, విశ్వాసము ఒక్కటే మనల్ని రక్షించదు. విశ్వాసానికి ఖచ్చితంగా తప్పకుండా ఏముండాలి, విధేయత ఉండాలి. విధేయత అంటేనే క్రియలలో కనపరచడం.
0: And so what if the gospel must be obeyed, then what is the gospel?
1: గాస్పెల్ సువార్తకు ఖచ్చితంగా మనం లోబడాలి అన్నప్పుడు అసలు సువార్త అనేది ఏమైంది?
0: Okay, so the gospel is the good news.
1: గాస్పెల్ సువార్త అంటే ఏంటి? It is a good news, అంటే మంచి వార్త, సువార్త. Yes.
0: And it tells us that through faith,
1: ఇది ఏ విధంగా తెలియబడుతుంది? Tells us to,
0: through faith, it tells us
1: విశ్వాసం, మనకు విశ్వాసం ద్వారా అది తెలియబడుతుంది. సువార్త అనేటువంటి మంచి సువార్త, సువార్త అంటేనే అర్థం ఏంటి, మంచి గుడ్ న్యూస్ అని అర్థం, మంచి వార్త అని అర్థం. ఆ మంచి వార్త మనకు ఎలాగ అర్థమవుతుంది? విశ్వాసం ద్వారా. ఓకే,
0: రిపెంటెన్స్,
1: అలాగే మారు మనసు,
0: కన్ఫెషన్
1: ఒప్పుకోవడము,
0: అండ్ బాప్టిజం,
1: అలాగే బాప్తిజం తీసుకోవడము.
0: దట్ ఈస్ ది కంప్లీట్ ప్లాన్ ఆఫ్ సల్వేషన్ ఫర్ us to be saved, అండ్ దట్స్ ది గాస్పెల్ మెసేజ్.
1: చూడండి, ఈ ఐదు ఉన్నాయి కదా, వినడము, విశ్వసించడము, మార్మోన్స్ పొందడము, ఒప్పుకోవడము, బాప్తిజం పొందడం. ఈ ఐదు రక్షణకు ఐదు విధాలుగా మనకు విడిచి చెప్తున్నారు ఇక్కడ. ఈ ఐదు కూడా మనకు రక్షణ ఇచ్చేవిగా ఉన్నవి. ఇదే ఓవరాల్ గా సువార్త అంటే, దానికి లోబడాలి మనం.
0: సో ది గాస్పెల్ సేవ్స్ బట్ ఇట్ కెన్ ఓన్లీ సేవ్ ఇఫ్ ఐ ఓబే ఇట్.
1: గాస్పల్ సువార్త మనల్ని ఏం చేస్తుంది ఇక్కడ ఆ వచనంలో? సువార్త నమ్మవానికి ప్రతి వానికి ఏమిస్తుంది అక్కడ? సువార్త ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది. సువార్త మనకు రక్షణనే ఇస్తుంది. ఆ సువార్తలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాము. ఐదు విధాలుగా సువార్తలు ఉన్నాయి. సువార్త అంటేనే మంచి వార్త అని అర్థం. ఆ మంచి వార్తల్లో ఎన్నెన్ని ఉన్నాయి? విశ్వాసం ఉంది, వినడం ఉంది, విశ్వాసం ఉంది, రక్షణ మార్మల్స్ ఉంది, ఒప్పుకోవడం ఉంది, బాప్తిసం ఉంది. ఈ విధంగా సువార్త మనల్ని రక్షిస్తుంది. కానీ ఆ సువార్త ఖచ్చితంగా లోబడాలి, విశ్వసించి విధేయత చూపేవారుగా ఉండినప్పుడే అది రక్షించడానికి వీలుగా ఉంటుంది.
0: I cannot just say I love God. I cannot just say I love Jesus.
1: మనం కేవలము దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పలేం, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్పలేం. ఎలాగా?
0: Faith only is not enough to save us.
1: విశ్వాసం ఒక్కటే మనలను రక్షించదు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మాను, దేవుని నమ్మాను, సరిపోతుందిలే? సరిపోతుందా మనకు? విశ్వాసం ఒక్కటే మనం రక్షించడానికి లేదు అక్కడ. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది, కానీ ఆ విశ్వాసంలో క్రియ ఉండాలని చెప్తున్నాను ఇంకొక వచనంలో. రైట్,
0: all right, let's move to our last point, point number 5. Baptism is an act of faith.
1: మనము బాప్తిస్మ ఇంకొక వచనంలోకి, ఇంకొక పాయింట్ లోకి వెళ్తూ ఉన్నాము. బాప్తిస్మ అనేటువంటిది విశ్వాసంలోని ఒక క్రియగా ఉంటున్నది, ఒక పనిగా ఉంటున్నది.
0: So we've noticed that the gospel saves us, faith saves us, but not faith alone, and all of that leads us to baptism.
1: Again, say, brother.
0: Okay. We've noticed that we are saved by the gospel, we're saved by faith, but not faith alone.
1: ఓకే, మనం ఇప్పుడు దాకా మనం చూసుకున్నాము, ఏమని చూసుకున్నాము? విశ్వాసం మనం రక్షిస్తామని చూసుకున్నాము, సువార్త మనం రక్షిస్తుందని చూసుకున్నాము. కానీ సువార్త, విశ్వాసం ఇవి వాటంతటా అవేగా రక్షించేవిగా లేవు అనేటువంటిది కూడా చూస్తున్నాము. దానికి ఏమి ఉండాలని చూసుకుంటున్నాము?
0: That belief in the gospel message should lead us to baptism.
1: దేవుని యొక్క సువార్త మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? బాప్తిసం వరకు నడిపిస్తుంది. అంతేనా కదా, సువార్త మనల్ని ఏం తీసుకోమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుంది? విశ్వాసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆయన క్రియ చూపించే దానికి తీసుకెళ్తుంది.
0: బికాజ్ బాప్టిజం ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్.
1: బాప్తిసం అనేటువంటిది విశ్వాసం యొక్క పని అయి ఉన్నది, క్రియగా ఉన్నది. విశ్వాసంలో క్రియగా ఏమున్నది? నీకు విశ్వాసం ఉందంటున్నావు. ఆ విశ్వాసాన్ని నువ్వు క్రియ రక్షించబడడానికి విశ్వాసం సరిపోతుందా? ఆ విశ్వాసానికి చూపించడానికి ఏమున్నది అక్కడ? బాప్తిస్మ అనేటువంటిది ఉంది క్రియగా. ఓకే, పనిగా ఉంటున్నది.
0: All right, let's read Colossians chapter 2 and verse 12.
1: కొలస్సీలకు రాసిన పత్రిక 2:12. కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 చూడండి. ఇక్కడ మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి
0: తిరిగి. సో ఇన్ కొలాసియన్స్ 2 అండ్ వర్స్ 12 వి సీ దట్ వి ఆర్ బరీడ్ విత్ హిమ్ ఇన్ బాప్టిజం.
1: మనం చూడండి ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 మీరు బాప్తిసమందు ఆయనతో పాటు పాతి పెట్టబడుతూ ఉన్నాము.
0: Now, I'm sure that everybody in the audience has seen or been in a funeral service and seen someone buried. I know you have a lot of different traditions in India, but most of the time we bury the body after death.
1: చూడండి, చాలా మంది ఒకవేళ భారతదేశంలో పాతి పెడతారో, ఇంకేం చేస్తారో, ఇంకేం చేస్తారో తెలియదు, కానీ చాలా మంది ఏం చేస్తారు, శవాన్ని, చనిపోయిన వారిని ఏం చేస్తారు, చాలా మంది ఖచ్చితంగా పూడ్చాలి, భార్య ఖచ్చితంగా పూడ్చే వారిగా ఉండాలి.
0: I cannot put a dead body on top of the ground and say that it's buried.
1: చూడండి, మనము చనిపోయినటువంటి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి ఆ గ్రౌండ్ మీద అలాగే పండి పెడితే దాన్ని సమాధి చేసినట్టుగా అవుతుందా? కాదా.
0: I cannot I cannot put a dead body on top of the ground and just sprinkle dirt on top and say that it's buried.
1: మనము మన యొక్క శరీరాన్ని ఆ భూమి మీద అక్కడ పండుబెట్టి దాని మీద కొంచెం మట్టి అలాగా చల్లితే పాతి పెట్టినట్టు అవుతుందా, అది సమాధి చేయబడుతున్నట్టుందా? ఊరికట్ట మట్టి చల్లితే నో.
0: A body is only buried, a dead body, when it's lowered into the ground and dirt is shoveled all on top of it to cover the body completely.
1: చూడండి, ఇక్కడ మనం మన శరీరాన్ని ఏం చేయాలి, పూర్తిగా మనం చనిపోయినటువంటి శరీరాన్ని ఏం చేయాలి, పూర్తిగా పాతి పెట్టి మొత్తం కప్పేసేయాలి. రైట్, ఓకే బాబా.
0: All right. So because of that, as we notice about baptism,
1: మనం ఇక్కడ బాప్తిజం గురించి మనం కొన్ని విషయాలను గమనించాలి.
0: Baptism is a burial in water.
1: Again, brother.
0: Baptism is a burial in water.
1: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోలి ఉన్నది నీటి ద్వారా.
0: ఇట్స్ నాట్ జస్ట్ స్ప్రింక్లింగ్, ఇట్స్ నాట్ జస్ట్
1: కేవలము,
0: ఇట్స్ నాట్ జస్ట్ బిలీఫ్ అండ్ సేయింగ్ ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఇట్స్ నాట్ ఎనఫ్.
1: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది కేవలము ఇట్లా చిలకరించేదిగా కాకుండా, చిలకరించేదిగా లేదు. అలాగే నేను విశ్వసించాను కదా నాకు రక్షణ వచ్చేసిందిలే, నేను నమ్మాను కదా నాకు రక్షణ వచ్చేసిందిలే అని చెప్పుకునే దానికి కూడా లేదు బాప్తిస్మం అనేటువంటిది.
0: Right, I have to be completely immersed, submerged in water.
1: మనం ఖచ్చితంగా పూర్తిగా మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి, దేంట్లో? బాప్తిస్మం అంటే నీటిలో, నీటిలో పూర్తిగా దాన్ని పాతి పెట్టేదిగా ఉండాలి.
0: And I noticed that through this particular verse in Colossians 2 and verse 12, that it is the operation of God. That is what God requires from us.
1: చూడండి, ఇది దేవుడు ప్రణాళికగా ఉన్నది. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఇక్కడ ఏం కోరుతున్నాడు దేవుడు, ఇక్కడ సమాధి పోలి చెప్తున్నాడు అంటే మనం పూర్తిగా అక్కడ పాతి పెట్టాలి నీళ్ళలో.
0: సో హియర్స్ ది కంక్లూజన్. Here's the conclusion of this verse. Baptism is not separate from faith. In other words, I can't just believe in Jesus and that's enough. Baptism is not a separate issue. It goes together with faith.
1: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది ప్రత్యేకంగా ఏం లేదు, అది విశ్వాసానికి అనుగుణంగానే ఉంది. విశ్వాసము పొందిన ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఏంటి, బాప్తిజం తీయాలి, అక్కడ క్రియ జరిగించాలి. విశ్వాసం పొందిన ప్రతి ఒక్కరు కూడా, ఈనాడు నువ్వు కూడా అంతే, విశ్వసిస్తున్నావా దేవుణ్ణి అని అంటే దేవుని విశ్వసిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి, క్రియ చూపించాలి. అదే విధేయత. ఆ విధేయతనే బాప్తిజం అనేటువంటిది. ఇది ప్రత్యేకంగా ఏం లేదు, బాప్తిజం అనేటువంటిది ప్రత్యేకము, విశ్వాసం అనేటువంటిది ప్రత్యేకమై ఏం లేదు. ఓకే.
0: All right, so let's notice a very important verse, Mark 16 and verse 16.
1: మార్కు సువార్త 16:16 వచ్చేయండి. నమ్మి బాప్తిజం పొందిన వాడికి రక్షింపబడును, నమ్మని వాడు శిక్షింపబడును. ఓకే.
0: All right. So, I'll give you a little bit of an English lesson.
1: ఓకే, నేను ఇంగ్లీష్ వచనాలు మీకు చూపిస్తాను.
0: In that verse it says, he that believeth and A-N-D is baptized shall be saved.
1: చూడండి, ఇక్కడ మనం మొదటి వారం రెండో వారంలో కూడా మనం గమనించుకున్నాం ఏంటంటే, నమ్మి మరియు బాప్తిజం పొందండి. ఇక్కడ మరియు అనేటువంటిది అండ్, ఏఎండి అని అండ్ అని ఉంటుంది. ఈ అండ్ అనేటువంటి పదము నమ్మకానికి బాప్తిజం అంటే విశ్వాసానికి బాప్తిజానికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ చూపుతుంది. ఓకే.
0: So the word and, at least in English, I'm not sure how it is done in Telugu, but that word and puts two things of equal weight together. They weigh the same. They mean the same.
1: But there is no and in Telugu.
0: Okay. Okay.
1: Okay, I'd let translate it. ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్ లో ఏమున్నది అంటే నమ్మి మరియు విశ్వసించండి అనేది అది మన దగ్గర లేదు. నమ్మి బాప్తిసం పొందండి అనేది ఇక్కడ డైరెక్ట్ గా అది మనకు బాగానే ఉంది. కానీ అక్కడ ఏముందంటే నమ్మండి మరియు విశ్వసించండి అని ఉంది. సారీ, విశ్వసించండి మరియు బాప్తిసం పొందండి అనేది ఇక్కడ మరియు అనేటువంటిది ఏఎండి అనేదంట. అండ్ అనేటువంటి మాట ఏమని అర్థాన్ని ఇస్తుంది అంటే ఈ నమ్మకానికి బాప్తిసానికి మధ్యలో లింక్ చూపిస్తుంది. ఆ రెండు ఒకటే పదం అనేటువంటిది ఇంగ్లీష్ లో మనకు చూపుతుంది, కానీ మనకు తెలుగులో బాగానే ఉంది, సరిగానే ఉంది. దెర్ ఇస్ తెలుగు ఇట్ ఇస్ కరెక్ట్ బ్రదర్.
0: So how would it translate from Telugu to English? What would it say? How is it connected, or what does it say in Telugu?
1: Okay. Nammi baptism pondudi. Believe on equal. There is two is good, brother. You say, okay. Brother, IAND is also meaning Telugu.
0: Oh, okay. All right. So it's important to understand that you can't have one without the other. I cannot believe only and be saved. It's believe and baptize that brings salvation.
1: చూడండి, నమ్మండి, నమ్మిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? నమ్మండి, విశ్వసించండి, బాప్తిసం చెందాలి. ఈ రెండు కూడా ఒకటే పదం, అది వేరు వేరుగా. విశ్వాసం ఒక్కటే సపరేట్, బాప్తిసం సపరేట్ గా లేదు. విశ్వాసం అనంతరం ఖచ్చితంగా విశ్వాసానికి క్రియ చూపించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఇది విధేయత, రైట్?
0: Right. So if it were the case that I could only believe, just have faith, as a lot in the denominational world do, you know, the Baptists, the Methodists, there are many that say all you have to do is believe and you can be saved.
1: చాలా సంఘాలు, బయట సంఘాలు ఏం చెప్తుంటాయంటే కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుంది, నేను రక్షించబడతాను అంటారు. అంటే పేరు చెప్పచ్చు మనం, మెథడిక్స్ కానీ, బార్షిం కానీ, ఇంకోటి కానీ క్యాథలిక్, ఇంకా ఏవేవో ఉన్నాయి మనం చుట్టుపక్కల. అన్ని సంఘాలు కూడా ఏం చెప్తారంటే విశ్వసించండి మీరు రక్షించబడతారు అని చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. అది బోధ అంటే మీరు ఒప్పుకున్న బోధం జాగ్రత్త గమనించండి.
0: And so based on this scripture, it's not possible to believe only. I know that soccer, football is very popular there. Of course, cricket is very popular as well in India.
1: Okay. Manamu cricket manaku baaga India bharatadeshamlo cricket baaga popular. Oka udaharana cheptanu nenu.
0: So sometimes if a player has a violation or a foul, the referee will throw up a card, and I have this card. It says scriptural, it's backwards, but a scriptural violation. If I think that faith only is all I need, then it's a violation. Just like in a football game, the referee or the umpire would put up a card and say, no, that's a violation.
1: చూడండి, క్రికెట్ లో ఒకవేళ ఏదైనా తప్పుగా గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఎంపైర్ ఏం చేస్తాడు? ఆట ఆడుతున్న వాళ్ళను, గేమ్ ఆడుతున్న వాళ్ళను కాదు చూపిస్తాడు. నువ్వు వైలెన్స్ గా ఉన్నావు, నువ్వు కొంచెం మాటను దాటుతున్నావు అని హెచ్చరికగా ఒక కార్డు చూపిస్తాడు. ఓకే,
0: ఆల్రైట్. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, లెట్స్ గో అహెడ్ అండ్ గెట్ టు అవర్ కంక్లూజన్. సో విల్ లెట్స్ రివ్యూ ది థింగ్స్ దట్ వీ టాక్డ్ అబౌట్ టుడే.
1: మనము చివరికి ముగింపుకి వస్తున్నాము.
0: All right. The Bible does not teach faith only. I hope that we have shown that over the course of this study today. The Bible does not teach faith only.
1: బైబిల్ కేవలం విశ్వాసాన్ని మాత్రమే చూపిస్తే సరిపోతుంది అని చెప్పడం లేదు. ఆలోచన చేయండి బాగా మీరు, విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుంది అని బైబిల్ చెప్పడం లేదు.
0: Secondly, faith has to be active and obedient. In other words, I have to do something. I can't just have faith and God is satisfied with just faith. I have to practice and do something with that faith.
1: చూడండి, కేవలం మన విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు సంతోషించడు. ఆ విశ్వాసానికి ప్రాక్టీస్ చేయాలి, ఆ విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. అలా దానికి విధే అవిశ్వాసాన్ని చూపించాలంటే క్రియ జరిపించాలి, అదే విధేయత అంటారు.
0: All right, salvation is for those who obey only. For those who obey, salvation is guaranteed.
1: చూడండి, ఎవరైతే విధేయత చూపుతారో వారికి మాత్రమే ఏముంది, రక్షణ ఉంది. విధేయత చూపిన వారికి రక్షణ లేదు. ఎక్కడైనా గమనించండి మీరు, విధేయత చూపని వారికి ఎవరికీ రక్షణ లేదు. ఈరోజు నేను వాళ్ళకి విధేయత చూపినా, ఆయన విధేయత చూపించకపోయినా, ఎవరైనా కానీ సరే, విధేయత అనేటువంటిది ఒకటి ఉంది. విశ్వాసం అందరికీ ఉంది, కానీ విధేయత తక్కువ మందికి ఉంటుంది. విధేయత లేని వారు ఎవరు కూడా రక్షించబడడానికి అర్హులు కాదు.
0: Because that's what Mark 16:16 tells us. If we believe and we're baptized, we'll be saved. That's a guarantee.
1: చూడండి, నమ్మి బాప్తిజం పొందండి అనేటువంటి మాట రెండు కూడా విధేయతకు సంబంధించినవే. విశ్వసించడము, విశ్వసించడం ద్వారా నువ్వేం చూపించుతున్నావు, క్రియ చూపించుతున్నావు. ఆ క్రియ ఎక్కడ కనబడుతుంది? బాప్తిజంలో కనబడుతుంది. సో నువ్వు గ్యారంటీ నీకు, అవునా? ఏంది గ్యారంటీ నీకు ఇప్పుడు? రక్షణ గ్యారంటీ.
0: Now that's not the end of it, and we'll talk about this in another class, but I do have to remain faithful unto death. You know, even belief in baptism is not enough. I have to remain faithful, but we'll talk about that in another class.
1: విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం, విశ్వాసం ద్వారా రక్షింపబడతాం. కానీ విశ్వాసం రక్షించబడడానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా విధేయత చూపాలి. మనం తర్వాత క్లాస్ లో మనం చూస్తాం. ఏంటంటే, కేవలం బాప్తిసం పొందిన తర్వాతనే మన జీవితం అక్కడితో ముగియదు, చాలా ఉంటది. ఆ చాలా ఉండే దాంట్లో ఎలాంటి విశ్వాసము, ఎలాంటి క్రియలు ఉండాలనేటువంటి తర్వాత మనం చూద్దాం.
0: All right, so I hope that we understand that the gospel has to be obeyed. That's God's plan, and baptism is an act of faith. I can't have faith only. I have to demonstrate that faith through baptism.
1: Wait, brother.
0: Sure.
1: Okay. Again, tell me, brother.
0: Okay. So I hope that we have shown that baptism is an act of faith. We cannot have faith alone. We have to demonstrate and push that faith further in to be baptized.
1: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది లేకోకుండా మనం విశ్వాసాన్ని రక్షించుకోలేం, విశ్వాసం ద్వారా రక్షించుకోలేం. మనం ఖచ్చితంగా విశ్వాసానికి బాప్తిస్మం అనేటువంటిది సంబంధించిందిగా ఉంటేనే, ఆ క్రియాన్ని మనం అక్కడ జరిగిస్తేనే ఖచ్చితంగా మనం రక్షిస్తాం. విత్తౌట్ బాప్తిస్మం అంటే ఆ రక్షణ అనేటువంటిది మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా విధేయత చూపేవారిగానే మనం ఉండాలి. రైట్ బ్రదర్?
0: రైట్. సో నౌ లెట్స్ నోటిస్ అవర్ లాస్ట్ పార్ట్ హియర్. ది క్వశ్చన్ ఇస్ నాట్ What have I been taught?
1: What, brother?
0: The question is not what have we been taught. If I'm a member of a denominational church, Baptist, Methodist, it doesn't matter. If I'm a member of one of those churches, they're going to teach me something. And so based on what we've learned today, the question is not what have we been taught in those denominational churches.
1: చూడండి, ప్రశ్న ఏంటంటే, ఈ బయట ఉన్నటువంటి ఏ మిత్ర సంఘాలన్న అందరూ కూడా వాళ్ళ ఆలోచన బట్టి మనం ఆలోచన చేయకూడదు.
0: The question really is, what does the Bible say? What does this book say? What does the Bible tell us to do?
1: చూడండి, బయట మనుషులను మనం ఎప్పటికీ ఆలోచన చేయకూడదు. ఏ బోధకుడిని, ఏ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది. అంటే వాళ్ళు ఇలాగ చేస్తున్నారు, వీళ్ళు నేను ఇలాగ చేస్తున్నాను, ఒకరు ఇలాగ చేస్తుంటారు, వాళ్ళు అలాగ చేస్తుంటారు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. యాక్చువల్ కరెక్ట్గా బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం చేద్దాం. బైబిల్ ఎలా చెప్పిందో దాన్నే పాటిస్తాం, అదే మనం చేద్దాం.
0: And so that's what we try to do in the churches of Christ. We try to follow this book as closely as possible.
1: చూడండి, క్రీస్తు సంఘం అనేది అదే. క్రీస్తు సంఘంలో ఏముంటది అంటే, ఖచ్చితంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయాలనేటువంటి నినాదాలు ఉంటాయి క్రీస్తు సంఘంలో. ఆ బైబిల్లో ఉన్నది మాత్రమే చేయాలనే ఆలోచనే ఉంటది. ఇంకా వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, ఏదో చేద్దాంలే, అందరు చేయమంటున్నారు కదా అనేది ఏం ఉండదు బైబిల్ గా, వేరే దాని మాదిరిగా. అదే క్రీస్తు సంఘము బైబిల్ కు దగ్గరగా ఉంటున్నదా అనేది మనం తెలుసుకోవాలి.
0: And so everything that we do comes from this book about faith, about baptism, how we worship. Everything comes from the authority of the Bible, not what other people teach.
1: చూడండి, మనము దేన్ని బట్టి మనము గై కొనాలి అని అంటే, ఇక్కడ చూడండి, సరిగా వినండి మీరు, మనం ఏది చేయాలన్నా కూడా బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకునే చేయాలి. మనం బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకోవాలి. అలా కాదని మనుషులు చేస్తున్నారు కదా అని మనం ఆధారం చేసుకోకూడదు. అది ఏ దాని గురించి అయినా కానీ సరే, విశ్వాసం గురించి అయినా కానీ సరే, బాప్తిసం గురించి అయినా కానీ సరే, ఇంకా ఏదైనా ఆరాధన సంబంధించిందైనా కానీ సరే, ఏదైనా కూడా మనుషులు చెప్తున్నారు, మనుషులు చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఫాలో కాకూడదు. బైబిల్, ఈ బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో దాన్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి.
0: And if I have true faith, as it's supposed to be, that I'm going to obey what the Bible tells me to do.
1: నీకు నిజంగా విశ్వాసం ఉంటే, నిజమైనటువంటి విశ్వాసం కనుక నీకుంటే, నువ్వేం చేస్తావు తెలుసా? నిజంగా బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చేయాలని చూస్తావు. రైట్, ఓకే బ్రదర్.
0: Okay, all right. Are there any questions? That's the end of our lesson. So are there any questions? Anybody have any comments that they would like to give?
1: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చిన్న అడగండి, ఇప్పుడు ధారాళంగా అడుగుతాం. ఇఫ్ ఐ డూ వాట్ అదర్స్ డూయింగ్, what will it is good or not?
0: If it's from the Bible, then yes. If it's not from the Bible, then no. That's the question. That's the direct answer. If I'm attending a church, a so-called church, and they're not teaching what's in the Bible, then no, the answer to that question is no. Because as we have seen, through faith, repentance, confession, and baptism, that's how I become a member of the church. And then I remain faithful unto death. So if I'm following those, I'm doing right.
1: Okay, నేనేం చెప్పానంటే, ప్రశ్న ఏమంటే, బైబిల్లో ఉన్నది కాకోకుండా మనుషులు ఎవరైనా చేస్తున్నటువంటివి మనము దేవుని సంతోషపెట్టడానికి ఒకవేళ చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఆన్సర్ అందులోనే ఉంది. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాము కాబట్టి అది ఖచ్చితంగా చేయకూడదు అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్లో ఏమి ఉందో విశ్వసించడం, విధేయత చూపడం, రక్షించబడడం, ఆరాధన చేయడం, ఇలాంటివన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మనం చేయాలి. అదర్స్ అంటే పక్కన వాళ్ళని బట్టి మనం ఏది కూడా చేయకూడదు అని అడుగుతున్నారు. ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా?
0: Okay, some question?
1: అడుగురా వివేక్.
2: అదే నిన్న అడుగుతున్నా, నార్మల్ క్వశ్చన్. దేవునికి దగ్గర అవ్వాలంటే మన రోజువారీ జీవితంలో ఏం పనులు చేయాలి, లేకపోతే ప్రార్థనలో ఇలా
1: దగ్గరగా ఉండేది అడుగు వివేక్. సంబంధించింది అడుగు అంటే రోజువారి ప్రణాళిక, అది వేరే తరగతి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఏంటంటే మనకు ఏం ఎలాగా మనము ఈ క్లాస్ నుండి మనం ఎలాగ నేర్చుకుంటున్నాము, ఎంతవరకు మనం
2: ఇప్పుడు జరిగిన క్లాస్ లో ప్రశ్నలు ఏం లేవు. నేను ఇట్లా నాకున్న డౌట్ సరి చేసుకున్నాం అని నేను దేవునికి దగ్గర అవుదాం అని.
1: ఓకే బ్రదర్, ఓకే ఓకే, నేను మాట్లాడతాను ఒక్క నిమిషం బ్రదర్. హలో బ్రదర్, డియర్ పాల్.
0: Yes,
1: he asking me brother, what will I do if I want to near to God?
0: If you want to near to God, well, Romans 10:17 says, faith cometh by hearing, and hearing by the word of God. If I want to be near to God, the only way that I have is through this book. I have to read and study this book. That's the easiest answer that I have.
1: చూడండి, దేవునికి దగ్గరగా కావాలి అని అంటే మనం ఏం చేయాలి అంటున్నాడు. నువ్వు ఒకటే పని, నీకేం చేయాలంటే ఎప్పటికీ ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండు, ఎప్పటికప్పుడు వాక్యం వింటూ ఉండు, నీవు దేవుడికి దగ్గరగా అవుతావు. ఓకే, ఇంకా ఏమైనా అడగాల్సిందమ్మా మీరు డిసైడ్ అయ్యండి. ఇప్పుడు ఏం అడగాల్సిందే దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ ఐ సేడ్ దెమ్ జస్ట్ ఆస్క్ ఫర్ దిస్ క్లాస్ ఓన్లీ.
0: Well, it doesn't matter. We have some time. Let's take a few minutes and answer some questions. It's okay.
1: Okay, manu kodhi nimishal maatrame samayam undi, koncham toraga adagandi edaina untu question. Nen
3: iskochanna.
1: Em cinema?
3: Nen baapisa telu. First sari telukona kada, ipu mara dusa iskochcha ledha.
1: First cheptunnaru kada.
3: Ne cinema vaanta.
1: Okay, malli aduguta. They want to know, brother. They want to know one thing.
0: Okay.
1: That is if I previous days my past life I got a baptism in other denominations,
0: mm-hmm.
1: but I want to take again, what will be it is.
0: Okay, I think we talked about that last week, but if I'm baptized in a denominational church that teaches faith only, that teaches instrumental music, that teaches women can participate in the worship service, it's not possible to be baptized in that doctrine and consider myself to be saved. I have to be saved as Jesus commanded, in the name of the Father, the Son, and the Holy Spirit, and I have to continue in the same doctrine which is found in this book. And I just mentioned there are a lot of teachings about instrumental music, faith only, you know, as you know, Ravi, in these denominational churches that are not acceptable. So it's impossible to claim to be baptized in a denominational church, but yet I don't follow what the true teachings of the Bible are. Does it make sense?
1: Okay. I teach them. ఇక్కడ ఏం చెప్తున్నానంటే బ్రదరు, పూర్తిగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను నా గతంలో నేను వేరే చర్చిలో బాప్తిసం పొందాను, ఇప్పుడు నేను మళ్ళీ బాప్తిసం తీసుకుంటే అది మంచిగా ఉంటుందా అని అడిగితే, ఖచ్చితంగా నువ్వు ఏ సంఘంలో బాప్తిసం తీసుకున్నావు అనేటువంటిది నువ్వు పరిగణనలోకి తీసుకో ఫస్ట్. అది ఒకవేళ వాయిద్యాలు వాయించే సంఘంగా ఉంటున్నదా, అది బైబిల్ ప్రకారం కాదు, లేఖనాల సారం కాదు. స్త్రీలు లేచి వాక్యం చెప్పొచ్చు అనే సంఘంగా ఉంటున్నదా, అయితే అది లేఖనాల సారంగా కాదు. కేవలం విశ్వాసం ఒకటే సరిపోతుంది, బాప్తిసం ఒక ఒక్కరు లేదని అంటున్నదా, అదైతే అది లేఖనాల సారమైన సంఘం కాదు. అలాగే చల్లడం మాత్రమే సరిపోతుందిలే, రక్షణ వస్తుందిలే అని చెప్తుందా, అయితే అది నిరకలానుసరమైన సంఘం కాదు. నీవు ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోకుండా, ఈవెన్ ఒకవేళ క్రీస్తు యేసు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటున్నప్పటికీ కూడా నీవు లోబడుతున్నావు, బోధకు లోబడుతున్నావు కాబట్టి నీకు రక్షణ అనేటువంటిది లేదు.
0: I give you an example, okay?
1: ఒక ఉదాహరణ నీకు ఇస్తాను.
0: If I am hungry, I haven't even had breakfast, I'm starving, and let's say I want some curry chicken.
1: Sorry,
0: chicken curry.
1: What, brother?
0: If I want to prepare a dish and I want to make some chicken curry.
1: Sorry, nenu oka
0: or curry chicken, whatever you call it.
1: Look, chicken here also. Manamu nenu ఒక కర్రీని కూరని చేయాలనుకుంటున్నాను, నేను చికెన్ చేయాలనుకుంటున్నాను.
0: బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చికెన్ అండ్ సో ఐ గో గెట్ సమ్ పోర్క్ అండ్ ఐ పుట్ ఇన్ ద డిష్. ఐ కెనాట్ కాల్ ఇట్ కర్రీ చికెన్ ఎనీ మోర్, ఇట్స్ కర్రీ పోర్క్. ఇట్స్ ద సేమ్ రెసిపీ ఎక్సెప్ట్ ద మీట్ ఇస్ డిఫరెంట్.
1: చూడండి, నేను చికెన్ కూర చేయాలని అనుకుంటున్నాను, నేను దానికి సంబంధించినటువంటి మసాలాలన్నీ వేశాను, చికెన్కి ఏమేమి మసాలా వేయాలను ఆ మసాలా అన్నీ కూడా అందులో వేశాను, కానీ చికెన్కు బదులుగా పందికూరను తీసుకుని వచ్చి అందులో వేశాను. ఇప్పుడు నేను దాన్ని ఏమని పిలుచొచ్చు?
3: పందికూర.
1: చికెన్ కర్రీసే అది అన్ని వేసాను నేను. చికెన్ కావాలని కోరుకుంటున్నాను, చికెన్ కర్రీ సంబంధించిన మసాలాలు అన్ని వేసాను, కానీ అందులో మాంసం మాత్రం చికెన్ కాకుండా పందిది వేశాను. ఇప్పుడు అది ఏం కూర అని పిలువబడుతుంది, నువ్వేం కావాలనుకున్నావు?
0: So you're substituting the pork for the chicken, but it's not the same. It's a totally different thing. Even though the same spices, masala, curry, you know, all of that's the same, but the meat is totally different.
1: చూడండి, అన్ని మసాలాలు ఒకేగానే ఉంటున్నాయి. కారం ఉంటుంది, ఉప్పు ఉంటున్నది, అన్ని గరం మసాలాలు అన్ని బాగానే ఉంటున్నాయి, ఓకే. కానీ అందులో ఉన్నటువంటి కూర మాత్రం, ముక్క మాత్రము చికెన్ కాదు, వేరే మసాలా, వేరే ముక్కను తీసుకుని వచ్చి అందులో వేసావు. అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి అది చికెన్ అని పిలుస్తామా? లేదా నువ్వు చేయాలనుకున్నావు చికెనే కాబట్టి ఏది మాంసం వేసినా కూడా చికెన్ అవుతుందా? కాదు. నో, ఇట్ ఈస్ నాట్ విల్.
0: Right. So the same is true if I'm attending a denominational church versus the true church. Some things may look the same, but they're going to be a whole different matter. It's not the correct doctrine.
1: వేరే డినామినేషన్ వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటున్నది. అన్ని కూడా కరెక్ట్ గానే అనిపిస్తూ ఉంటది. అన్ని అన్ని బైబిల్లో ఉన్న వాక్యాలే చదువుతారు, అన్ని చేస్తారు, కానీ డాక్ట్రిన్లు వాళ్ళు అంటే బోధ మాత్రము వాళ్ళకి ఇష్టమైన బోధ చేస్తూ ఉంటారు. దేవుని బోధను మనం విసిపెట్టింటారు వాళ్ళు. ఓకే, ఇది మీకు అర్థమైన దానికి చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంద చిన్నమ్మా? ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటున్నారా అంటే వద్దనుకుంటున్నారా? సరే, ఇంకా ఏమన్నా ఉన్నాయి అందులో భాగంగా క్వశ్చన్లు
3: ఏమన్నా?
1: చెప్పు చెప్పు. ఎంతో
3: తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు బైబిల్ చదువుతాను, దాని ప్రకారమే ఉండాలి. అంటే బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్స్ చేసినాం అనుకో, అంటే మనం తీసుకున్నది వేస్ట్ అవుతా, లేకుండా చేసిన తప్పును ఒప్పుకుంటే అది క్లియర్
1: అయిపోద్ది. If I get a baptism, after that I do some mistakes, okay, that time I do again get baptism, or what I do?
0: Yeah, well, the answer is no, and that's the beautiful thing about baptism. When we go into that water, that watery grave of baptism, we attach ourselves to the blood of Jesus, and when I sin, all I have to do at that point is to ask for forgiveness, and through the blood of Jesus, he asks God to forgive us, and we're forgiven of our sins. The Bible says that when we do that, it's just like, I have this paper here that has writing on it. It's just like I take something and blot it out. It takes it out again, and that's what the beautiful part of prayer is. But no, I do not have to be rebaptized each time I sin.
1: మన పాపముల కొరకు మనం ఒక్కసారి చనిపోతాం. ఎన్నిసార్లు చచ్చిపోతాం? ఒక్కసారి చనిపోతాం. అలా అని చెప్పి పదే పదే మనం పాపం చేస్తుంటే మనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆయుధం ఏముంది? ప్రార్థన. అంతే కదా, మనకు బాగా చేతనైనటువంటి ఆయుధము, మనకు దగ్గరగా ఉన్న ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. నువ్వు ప్రార్థనలో ప్రతి క్షణం నువ్వు ఏం చేసుకోవాలి, పాపంలోనూ తప్పులంలోనూ ఒప్పుకోవాలి, దేవుడితో చెప్పుకోవాలి. అలాగని చెప్పి నేను మళ్ళీ తప్పు చేశాను కదా అని మళ్ళీ వెళ్ళి బాప్తిసం తీసుకోవడానికి లేదు. ఒకసారి నువ్వు కడవబడ్డావు, ఒకవేళ నువ్వు తప్పులు చేస్తే దేవుడితో నువ్వు అడగాలి, దేవుడిని క్షమించమని వేడుకోవాలి. ఓకే ఓకే బ్రదర్.
0: ఓకే, ఎనీథింగ్ ఎల్స్? We're getting close to ending. We probably need to end here pretty soon.
1: What, brother?
0: I said we probably need to stop our lesson for today. Any other questions before we stop?
1: మనము ఈ తరగతిని ముగించుకోబోతు ఉన్నాము. ఇందులో భాగంగా ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా? There is no questions, but okay. I will ask questions next class.
0: Sure. And anytime they have questions, just send a message and we can answer that way too. So
1: okay. So okay. ప్రశ్నలు ఉంటే దయచేసి నన్ను అడగండి, నేను ఆయన అడుగుతాను, ఆయన తరగతిలో మనకు చెప్తారు. అంటే ఒకవేళ ఈ వారం అంతట్లో మనల్ని ఏదైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా క్లాస్ లో, ఏదైనా క్వశ్చన్లు ఉంటే నన్ను అడగండి, నేను ఆయన ద్వారా మీకు మళ్ళీ రేపు మంగళవారం చెప్తాను. ఓకే బ్రదర్.
0: ఓకే, సో లార్డ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ వి ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్వర్షన్స్, పీపుల్ హూ వర్ బాప్టైజ్డ్.

0: అందరికీ, అలాగే ఈ క్లాస్ వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఒక మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ది సైడ్ టు యూ అగైన్ వందనములు.
1: Ah, Wandanamalu to you too. Very nice. Thank you so much for your attention.
0: Okay, now we can see them.
1: Okay, yeah. Okay, Wandanamalu to everybody there. Very good audience. Thank you for your questions. Very intelligent questions. Very intelligent questions.
0: Okay, meeru chaala mukhyam, chaala telivainatundi prashnalu adugutunnaru. Okay.
1: Okay.
0: Okay, brother. I pray, brother.
1: Sure.
0: Yeah, you pray, brother. I translate.
1: Okay, sure, sure. Okay. Our Father in heaven. We're so thankful, Father, that we have had this opportunity to study together.
0: తండ్రి, పరలోకం వందన నా తండ్రి, మాకు మేమందరం కూడా ఈ విధంగా కలుసుకొని మీ తరగతులను మీ వాక్యములను నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు.
1: Forgive us of our sins.
0: Again, brother.
1: Forgive us of our sins.
0: You give us.
1: Forgive us of our sins.
0: తండ్రి, మా పాపములను మీదట ఒప్పుకోవడానికి.
1: And we ask, Father, that you would bless everyone who is here.
0: తెలుసుకోవడానికి, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము.
1: And we hope that the things that we have talked about will give all of us a better understanding of your word.
0: తండ్రి, ఇక్కడ వాక్యం విన్నటువంటి వీళ్ళందరికీ కూడాను, మా అందరికీ కూడాను మంచి గ్రహింపును అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము.
1: Please bless every single person, whether they're here live or those who will watch later.
0: తండ్రి, ఈ క్లాస్ ను, ఈ తరగతిని వినబోతున్నటువంటి ఇక్కడ లైవ్ లో ఉన్నటువంటి వీరిని, తర్వాత ఇది యూట్యూబ్ లో పెడుతున్నగా అక్కడ ఎవరైనా వింటున్నారో వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని, మంచి గ్రహింపునివ్వమని.
1: And bless all of us that we would always look to your word for strength and guidance and obedience to thee.
0: తండ్రి, మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలలో విశ్వాసం గురించి, విధేయత గురించి, నడిపింపును గురించి, అన్ని విషయాల గురించి మేమందరం కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్కరికి నేర్పించి దీవించమని వేడుకుంటున్నాము.
1: Help us to always be hungry for the gospel message.
0: తండ్రి, మేమందరం కూడా దేవుని యొక్క వాక్యమును, సువార్తం గురించినటువంటి ఆకలి కలిగి ఉన్నట్లు మమ్మల్ని దీవించండి.
1: Bless our families.
0: మా కుటుంబాలను దీవించండి.
1: And help us that we might have a good night's rest today and a good and peaceful day tomorrow.
0: తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రనిచ్చి మరొక దినాన్ని మేము చూస్తూ మిమ్మల్ని గణపరచుటకు సహాయం దయచేయమని.
1: In Jesus' name we pray, amen.
0: ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి.
2: ఆమేన్.
1: Amen.
0: Okay.
1: All right.
0: వందనాలు.
1: All right. వందనాలు.
0: Thank you.
1: All right. Bye-bye, everyone. See you next week.
0: Okay. Bye-bye. Bye-bye.
1: Bye-bye. See you next week. Bye.
0: తమ్ముడు, నువ్వెవరు తమ్ముడు? కట్ అయిపోయింది.

If Baba exists, so everyone needs to be shaved, and everyone needs to have a good haircut, and everyone needs to have look good with their beard or with their mustache or etc. So then the Baba says, no, he doesn't come to me. So if he comes to me, I can make him clean. So my dear brothers, my dear brothers and sisters, we need to come to God. If you want to get all this, the things which are happen in our life, you want to cut all this, we need to go to God. So my dear brothers, my dear brothers and sisters, and in this process, while once we believe God, okay, we believe that Jesus is the Son of God, and he came for our sins and he died for our sins, and we need to believe him and we need to worship him. So in this process, we may also see the false teachers. We may also encounter some of the situations which is not acceptable by the God, but which the humans themselves had created their own laws, and they had created their own way of worship, and they created their own way of the things. So my dear brothers, my dear brothers and sisters, so that's why in the last week we have seen, we have to find what is truth and what is error. What is truth and what is error? So my dear brothers, my dear brothers and sisters, in the first part we have seen 1 John chapter 4 verse 1 to 6. 1 John chapter 4 verse 1 to 6. So, beloved, believe not every spirit, but try the spirits whether they are of God, because many false prophets are gone out into the world. So, my dear brothers, my dear brothers and sisters, so, as I said in the previous example about the fake notes, so we need to find out which is a genuine note and which is a counterfeit note. We have to find out. If not, we will be in trouble. So if you get that counterfeit note and you go to any restaurant in Dubai and something, when you by mistakenly given that note also, they don't believe. So where you got it from? So when you got it, you need to test it whether it is genuine or not. So that's why the spiritual error often works in the same way. Same way. They say, I am a lie and I have come to destroy your faith. So error normally borrows Christian words. It may speak about God, love, blessing, freedom, power, angels, miracle, prophecy, success, or spiritual knowledge. It may contain enough truth to sound convincing, while quietly changing the identity of Jesus or the message of the gospel. So my dear brothers, my dear brothers and sisters, the best protection against to a counterfeit is not to study every counterfeit that has ever existed. The best protection is to know the genuine so well that the false becomes recognizable. In the same way, we must know Jesus Christ and the Word of God so faithfully that teaching which contradict him become clear. My dear brothers, my dear brothers and sisters, we have to find that out. We have to find that out.
So in this process, like in the first part, we have seen of first three verses. From the first three verses, we need to test the spirits. Testing the spirits. The word try means test, examine or prove. So not only nowadays, not only in this new age or in this new era, but the false prophets were started in the early Christian time onwards. So here, if you notice that John does not see, believe no spirit. Christianity is not unbelief in everything spiritual. Neither does he say, believe every spirit. So here, the Christians is, Christianity is not a gullibility. He says, test the spirits whether they are of God. Whether they are of God. The balance is important. One side is cynicism, which refuses to believe anything. On the other side is naivety, which accepts everything. So this biblical discernment stands in the middle, open to God's work, but governed by God's truth. So why testing is necessary? Why testing is necessary? So it was clearly mentioned because many false prophets are gone out into the world. Not few. Not few. If you observe, not few. Many. Not only in the future, but already active in the John's days. The danger was real. The danger was real in the first century, and it remains real today. So, my dear brothers, my dear brothers and sisters. So, Jesus gives the same warning in the Matthew chapter 7, verse 15. Beware of false prophets, which comes to you in sheep's clothing. But inwardly, what are they? Yes, they are ravening wolves. Ravening wolves. Sheep's clothing means that danger may arrive looking harmless, religious, gentle, or familiar. So Jesus continued by saying, ye shall know them by their fruits. So my dear brothers, my dear brothers and sisters, it is mandatory to test. Because the danger is super real. The danger is super real. If we ignore that danger, we will be in trouble. We will be in trouble. Because one day, you and I are accountable. You know, we can't say like, I heard this. I trusted that preaching and I trusted he is good and stuff. You know, no. You don't think. You need to test. Because in the 66, God has given, God is speaking us through the word of God. In the 66 books, we had everything we need. We had everything we need to test. Right? So when you create a new product, like you are testing it, right? So before it goes into live or production, so we'll test the beta version. Beta version, right? Means we do have the reference, how it works. And we do have the user manual, how we can go from there. So, my dear Ignatius, my dear brothers and sisters, the four important things we need to remember.
which we have discussed in detail in the part one, the before week. What does this teaching say about Jesus Christ? What does this teaching, so when a false prophet or when a false preacher or when a false pastor, when they came, so we need to check, does it agree with the clear teaching of Scripture? Third, what kind of characters and fruits does it produce? And fourth, does it lead people towards Christ and obedience or towards pride and human control? These questions will not answer every issue immediately, but they give us a faithful starting point. Faithful starting point. So, my dear readers, my dear brothers and sisters, so we have seen what does teaching say about Jesus. And second, the spirit of Antichrist and practical testing. And so in this part two, we're going to see how we can acknowledge that we have overcome, and we are also see are we of God or not, and we can see the truth. We'll finally discuss about the truth test, and we'll try to remember what we are listening now, and from there we can move forward, and we'll close this session. So, my dear readers, my dear brothers and sisters, once again, we welcome you all to this wonderful, wonderful program. And we thank you so much for your valuable time the warm Christian greetings to every one of you in the wonderful and saving name of our Lord Jesus Christ. So, wherever you are listening from today, might be in home or you might be in Asia or Africa or Europe or America, Australia, Canada, or one of the islands of the world. We are grateful that you have joined us. So you may be listening early in the morning or during the afternoon, late at night, at home, at work, while traveling or from hospital room. Wherever you are, please remember that. This distance may separate us physically, but in Christ, we are one family. Amen? Yeah, amen. So, my dear regulators, my dear brothers and sisters, please kindly share this Ignite Radio programs to your friends, neighbors, relatives, and near and dears, so that we can have a chance to save a soul. So, my dear Ignatius, my dear brothers and sisters, God does not ask Christians to be suspicious of everybody. But He does command us to be discerning Christian. Discernment is not proud attitude that says, I am always right. I am always right. It is a humble willingness to test every message by God's revealed truth and remain obedient to the Jesus Christ. So, my dear readers, my dear brothers and sisters, I hope you will enjoy this lesson. So please kindly share these programs to your friends, neighbors, relatives, and near Indians. And we thank you once again from bottom of my heart, from India. We thank you so much, everyone who are joining from India and around the world. And Vandanamulu, and special greetings to each and everyone. May God bless each one of you, and may God continue to give you good health and good strength. So let's have a small word of prayer, and we'll start the part two lesson of truth and error. So thank you, my dear Ignatius. Let's have a small word of prayer. మరి ఒకసారి చేరవచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. నేను మీ జాక్ విలియమ్స్,
సౌత్ ఎడర్బర్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇండియన్ రేడియో ఇండియా నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన ఇగ్నెట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ వారం మనం ట్రూత్ అండ్ ఎర్రర్ పార్ట్ టూ గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మనము ఈ యొక్క సత్య స్వరూపమైన ఆత్మ ఏదు లేకపోతే ప్రేమపరిచే ఆత్మ ఏదు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ సత్యము అలాగే అసత్యాన్ని గుర్తించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ్మ, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త అయిన యోహాను గారు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని చెరపటానికి, చెడగొట్టడానికి వాళ్ళు ముందుగానే బయలుదేరి వెళ్ళి ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క ఫిజికల్ వరల్డ్, ఈ యొక్క మనం ఉండి ఒక 60 లేదా 70 సంవత్సరాలు లేకపోతే 80, 90, 100 సంవత్సరాలు ఉండే ఈ యొక్క జీవిత క్రమంలో, ఈ యొక్క జీవితంలోకి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విని దేవునిలో మనము ఎలాగూ మన యొక్క ఆత్మని బలపరుచుకొని ఈ యొక్క భ్రమపరిచే ఆత్మ ఏదో లేకపోతే సత్య స్వరూపమైన ఆత్మ ఏదో మనము తెలుసుకున్న వారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డారు, మనం ఎలాగా ఉండాలి అంటే దేవుణ్ణి మనము ఎల్లవేళలా మనము పూజించు వారంగా, ఎల్లవేళలా ఆయన్ని ఆరాధించు వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. గడిచిన వారంలో మనము ఈ యొక్క పార్ట్ 1, ఈ యొక్క సత్యం ఏదో అసత్యం ఏదో గుర్తించుకుంటే అంశం పైన పార్ట్ 1 మనం మాట్లాడుకుని ఉన్నాము. సో ఈ పార్ట్ 1లో మనం ఏమేమి చూసుకుని ఉన్నామంటే, అసలు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు కానివ్వండి లేకపోతే ఎవరైనా మీ యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తున్నాను అంటే అసలుగా అతను చెప్పే వాక్యం కానివ్వండి లేకపోతే అతను ఏ విషయాలు అయితే చెబుతున్నాడో అసలు ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలలో ఈక మనకి ముద్రించి ఇచ్చిన ఈ గ్రంథ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన మాటలు, ఇక్కడ రాసిన మాటలు ఒకే రీతిగా ఉన్నవా లేదా, అలాగే ఆయన చెప్పిన మాటలు అసలు ఎలాగా ఎటువంటి ఫ్రూట్స్ ఇస్తున్నాయి లేకపోతే ఆ చెప్పిన మాటల ద్వారా మన యొక్క ఎటువంటి ఫలాలు అభివృద్ధి చేయటానికి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతను చెప్పే ప్రతి మాట అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క ఆత్మను నడిపించే వారిగా ఉన్నారా, విధేయతగా ఉండాలని చెప్తున్నారా, క్రీస్తుకి మనము విధేయులై ఉండాలని చెప్తున్నారా, లేదా మన యొక్క గొప్పలు చెప్పుకోవడానికి లేకపోతే ఈ యొక్క మనుషులను ఆనందపరచడానికి చెప్తున్నాడా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ 4 విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మనము సత్యమైనవేవియో మాన్యమైనవేవియో మనము ఈజీగా కనుక్కునే వరంగా మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవటానికి దేవుడు మనకి ఈ యొక్క 66 పుస్తకాలు గా రచించబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానము ఈ యొక్క గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము బాధపడకూడదు.

లేకపోతే మనము కలవరపడకూడదు. అందుకే అంటాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు నూతన మనలో నీ భారం అంతా నా కాడి మీద మోపు అంటున్నాడు. ఇదో మీకు హృదయము అనే తలుపు వద్ద నించున్నాడు, తలుపు తడుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి, మన చుట్టుపక్కల ఎంత అన్యాయము, లేకపోతే ఇన్ని పాపాలు, లేకపోతే ఇవన్నీ ఎలాగ జరుగుతుంటాయి అని కొంతమంది చాలామంది మీదకి ఒక ప్రశ్న. అది దానికి ఒక చిన్న ఉదాహరణకి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి తన యొక్క చుట్టుని కత్తిరించుకోవడానికి ఒక బార్బర్ షాప్కి వచ్చాడు. బార్బర్ షాప్కి వచ్చినప్పుడు ఆ జుట్టు కత్తిరించే వ్యక్తి ఏమంటాడంటే, అసలు సేమ్ మనం అందరం అనుకుంటాం కదా, కొన్నిసార్లు మనకి కష్టం వచ్చిన వారి దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అసలు ఇవన్నీ ఎందుకు అలౌ చేస్తాడు, లేకపోతే ఇవన్నీ మన లైఫ్కి ఎందుకు అలౌ చేస్తాడు అని. అప్పుడు ఆ యొక్క జుట్టు కత్తిరించుకుంటున్న వ్యక్తి బయట నిలబడ్డ ఒక బిచ్చగాన్ని చూపించి ఆయన యొక్క జుట్టుని, లేకపోతే ఆయన యొక్క గడ్డాన్ని, ఆయన యొక్క మీసాలను చూసి అతను ఏమనుకుంటున్నాడు తెలుసా, అసలు ఈ ప్రపంచంలో అసలు అతను ఏమనుకుంటున్నాడు తెలుసా, అసలు ఇక్కడ మంగళ వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు, అసలు జుట్టు కదిలించే వాళ్ళు లేడు, అసలు క్షవరకుడు ఎవడు లేడు అని అనుకుంటున్నాడు. మరి దానికి ఏం చెప్తాను అంటే, అతను అనుకుంటే ఏమైంది, అతను నా దగ్గరికి వస్తేనే కదా తెలిసేది అతను ఉన్నాడో లేదో, నేను షేవింగ్ చేస్తాను, నీట్గా ఉంచుతానో లేదో, అతను నా షాప్లోకి వచ్చి కూర్చొని నాకు నేను చేసిన పనికి కొంత రుసుము ఇచ్చి ఇది చేయాలి కదా, అతను రాకుండా ఎట్లా చెప్పగలుగుతాడు అని. కాబట్టి అప్పుడు ఆ యొక్క చుట్టుకు తలుచుకున్న వ్యక్తి అదే అంటాడు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మనము మన యొక్క మొదటి ఆదాము ఎప్పుడైతే ఈ యొక్క పాపాన్ని తీసుకుని వచ్చాడో, ఆ యొక్క ఫ్రూట్ తిన్నాడో, మంచి చెడులు ఇచ్చే ఫలాన్ని తిన్నాడో, సో మనకి మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, నిజమేంటో తెలుసు, అబద్ధం ఏంటో తెలుసు, సత్యం ఏంటో తెలుసు, అసత్యం ఏంటో తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ యొక్క రిలీఫ్, లేకపోతే ఆ యొక్క సాటిస్ఫాక్షన్, లేకపోతే మన జీవితంలో ఉన్న ఆ యొక్క అడ్డంకులన్నీ తొలగిపోతాయని మనము నమ్మాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారు, అందుకే అంటాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబద్ధ ప్రవక్తలు అనలేదు. ఇక్కడ చూస్తే అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రొఫెట్స్, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమను పెట్టారు, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలని మనము ఆ కాలంలోనే యోహాన్ గారి కాలంలోనే బయలుదేరారు అనేకులు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, అప్పుడే అలాగ ఉన్నారంటే ఇప్పుడు ఇంకా ఎలాగా సాతాను ఎలాగా ఉంటుందో మనము చూసుకోవచ్చు. మీకు మనందరికీ తెలుసు, ఇప్పుడు పౌలు గారి రెండవ ప్రయాణంలో పౌలు గారు బర్నబా గారు ఫస్ట్ ప్రయాణాలు తరు తర్వాత పౌలు కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, కొన్ని చిన్న కారణాల వల్ల సెకండ్ ప్రయాణంలో పౌలు గారు ఎవరితో వెళ్తారు, పౌలు శీల వాళ్ళు ప్రయాణిస్తూ వెళ్తుండగా అక్కడ దెయ్యం పట్టిన ఒక చిన్నది, ఒక యంగ్ ఉమెన్ దెయ్యం పడ్డ చిన్న ఏమంటుంది, వాళ్ళు కలపడిన ప్రతిసారి వీళ్ళు దేవునికి బిడ్డలు, వీరు చెప్పింది మనము చేయాలి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వాళ్ళు కనపడగానే. కాబట్టి అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఆ దెయ్యం పట్టిన యంగ్ ఉమెన్ ఏం చేస్తుందంటే సోది చెప్తుంది ఫ్యూచర్. సో అక్కడ వాళ్ళ యజమానులు ఉంటారు కదా, తను స్లేవ్ లాగా ఉంటుంది, సో యజమానులకి ఫుల్ మనీ వస్తుంటాయి అన్నమాట. సో తిను చెప్పి ఆ ప్రవచనాలు ఫ్యూచర్

ఫీల్ అయిపోయి రోమ ప్రభుత్వానికి ఇస్తారు. అండ్ రోమ ప్రభుత్వంలో తన చెరసాలు వేస్తారు, తర్వాత చెరసాలు బద్దలు అవుతాయి. సో సో ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దెయ్యాలు కూడా, సాతాను కూడా ఒప్పుకుంటుంది ఆయన నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటుంది. కాబట్టి ఎంత సాతాను ఎంత వీలైతే అంత మందిని ఆ యొక్క నరకకూపంలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బయటలారా, మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచిదో ఏది చెడ్డదో. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవక్తలు. సో మనం ఎలా ఎలా కనిపెట్టుకుని ఉండాలి, దానికి వచ్చింది అంటారు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము. కాబట్టి అందుకే ఉంటాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి, పరీక్షించాలి, శోధించాలి. చెప్పిన ఎవరు చెప్తే ఆ మాటలు విని మనము జడ్జ్ చేయకూడదు. అది మన మన నిజ జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మనం చెప్పుడు మాటలు వింటాం, మన చెవికి చాలా ఇంపుగా ఉంటాయి వాళ్ళ గురించి, వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి. మనం అసలు క్రైస్తవులమైన మనము అసలు అది దేవుడికి ఎంతో అసహ్యకరమైన పనిలో అదొకటి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనము ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ యొక్క పార్ట్ 2లో మనము ఎలాగా మనము లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం ఎలాగో జయిస్తాము అనే విషయాల గురించి తెలుసుకుని యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క స్నేహితులకి, ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. మీ యొక్క విలువైన ఆ యొక్క సమయాన్ని దేవుని యొక్క మాటలు వినటానికి ఇచ్చేసినందుకు కూడా మీకు వందనములు తెలియజేసుకుంటూ చిన్నగా మనము ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యాలకి మనము ముందుకు కొనసాగుదాం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మతో మనము తెలుసుకోవాలి. కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా కొంచెం క్లుప్తంగా తెలుసుకుని దేవుని యొక్క మాటలను మనము నేర్చుకున్నాము. కాబట్టి ఈ యొక్క నాలుగు వచనం ప్రకారం మీరు దేవుడి సంబంధులున్నారు కనుక లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నాడు. మనము జయించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఉన్నవాడు మన యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. కాబట్టి మనము లోకాన్ని జయించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక కొద్ది మాటలు ఇంకా మనం చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. Our Father in heaven, thank you Lord for giving us this wonderful opportunity to share the word of God, that true doctrine to our brothers and sisters and all the igniters around the world. Father, please bless each and everyone who are there in the online, please bless their families and please bless their congregations. So what are the troubles, what are the burdens they're facing, lift them up Father, make them free Father, please give them good health, please give them what are the necessary things
that needs in their lives. So please bless them and remove all the sickness, remove all the health issues. Thank you so much for removing every illness, touching every part of the body. Thank you. Heal them, Father. Thank you so much for healing them. Father, I'm praying for the people who are having the financial burdens. But Father, please bless them. Please bless them. They are going far from you. Please give them the heart to come closer to you so that they can get all the blessings are with you. So we need to believe that all blessings are with you. Please bless them and guide them. And I especially pray for everyone who are there right now. They're in the online and their families and their congregations and all the problems what they are facing. Thank you so much for giving us this wonderful platform called this Ignite Radio Broadcast. Through this, we are spreading the true doctrine to all around the world. Thank you, Father. Bless each and everyone who are supporting and who are encouraging the Ignite Radio Broadcast directly and indirectly, and especially praying for COC Surrey. Please bless them. Please bless the elders, deacons, preachers, and congregation members, and the brothers and sisters who are helping and who are encouraging, you know, financially and spiritually and prayerfully. So please bless each and everyone, Father. In Jesus' mighty name we pray. Amen. So mighty greatest, mighty brothers and sisters, if you see, the second path is acknowledge that we have overcome. We have overcome. First John chapter 4, verse 4. I'm reading from New King James Version Bible. First John chapter 4, verse 4. It says, "You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the world." Amen. After speaking about the false teachers in verse 1 through 3, John offers reassurance. He refers to his readers as little children. Little children. First, John encouraged them, "You are from God." In other words, John saw them as a true believers in whom God lived. Second, he adds that these believers have overcome this Antichrist. So John uses the concept of overcoming 5 other times in his letter. Believers have overcome the evil one in the 1 John chapter 2, verse 13 and 14. And it also mentioned chapter 5, verse 4 and 5, it's also mentioned, "And I have overcome the world." Here, third, John reminds the reader that the power of Christ who lives in the believer is greater than the power of the world. The Holy Spirit living in the Christ is far stronger than any attack by the devil. This encouragement should empower believers not to fear Satan, but rather trust the Lord and obey his commands. By doing so, we can overcome the power of darkness and walk with boldness in this life. So, my dear brothers, my dear brothers and sisters. So, here, after, the warning, John gives reassurance.
So he does not want believers to live in fear of false teachers. He calls them little children. Little children. And reminds them of their identity, they are of God. They are of God. If you observe here, they had heard competing messages, but the gospel had brought them to Christ. They were not saved because they were naturally more intelligent than everyone else. They were saved by the grace of God. The Holy Spirit opened their hearts to the truth and they confessed Jesus Christ. When John says, when John says they have overcome them, he does not mean that every false teacher had disappeared. He means that the believers had not been conquered by the deception. They remained in Christ because the one who lives in them was greater than the spiritual power operating in the world. This is one of the most loved promises in the New Testament. Greater is he that is in you than he that is in the world. But we must understand it in context. It is not a slogan promising that Christians will win every competition, avoid every difficulty, or receive everything they desire. No, it is a promise that the indwelling Spirit of God is greater than the spirit of deception and opposition in the world. My dear Ignatius, my dear brothers and sisters, our confidence is not in the strength of our personality. It is not in education alone. Education can help us think carefully, but highly educated people can still be deceived. Our confidence is not in age, culture, or religious experience, or the number of years we have attended church. No, our confidence is in God, who is greater. So, my dear greatest, my dear brothers and sisters, if you remember the Peter's confession in Matthew chapter 16, Jesus asked the disciple, "Whom say ye that I am?" So Peter answered, "Thou art the Christ, the Son of the living God." Jesus explained that this truth had not come merely from flesh and blood, but had been revealed by the Father. Amen. Saving recognition of Jesus is a gift of grace. This should create humility. If we know the truth, we do not mock those who are deceived. We pray for them, speak truth patiently, and remember that we are also depend entirely upon grace. It should also create courage. We do not need to panic every time a new false teacher appears. We remain close to Christ, filled with his word, dependent upon his spirit, connected to his people, and confident that God is able to keep us. Consider Jesus in the wilderness in Matthew chapter 4. The devil quoted scripture in an attempt to tempt him. This shows that even biblical words can be used wrongly when removed from their meaning and purpose. Jesus answered with scripture rightly understood, saying, "It is written." He did not follow the distorted use of text. The living word exposes the misuse of the written word. So, my dear greatest, my dear brothers and sisters, when a verse is used to encourage, greed, excuse sin, control people, or
contradict the character of Christ, we must not be impressed. Merely because a Bible reference was mentioned, we must ask whether the passage is being handled faithfully. So, my dear readers, my dear brothers and sisters, so greater is he who is in you. And he also says, remain steadfast in what you have received. What you have received. Overcoming deception in the past does not mean that we can become careless in future. Careless in future. A person who stood strong yesterday still needs to stand strong today. So that's why John encourages assurance, not spiritual pride. Paul expressed this concern in Galatians chapter 1 verse 6 to 8. Galatians chapter 1 verse 6 to 8. I marvel that you are turning away so soon from him who called you in the grace of Christ to a different gospel, which is not another, but there are some who troubles you and want to prevent the gospel of Christ. But even if he or an angel from heaven preach any other gospel to you than what we have preached to you, let him be accursed. So here, my dear brothers, my dear brothers and sisters, Paul has expressed his great astonishment that Galatian Christians who had so profoundly come to Christ with great rejoicing when he brought the gospel message to them were now abandoning Christ to believe a distorted or a false gospel. So the distortion was this: a group of religious Jews were going to a place where non-Jews, referred to as Gentiles, had believed Paul's preaching and received salvation from their sin by trusting in Christ's death for that sin on the cross. These Judaizers could not stand the idea that these Gentiles believed themselves right with God without following the law of Moses. So they came teaching that true salvation is required both faith in Christ and obedience in law. So astoundingly, to Paul, some of these Galatian Christians believed them. Paul now curses anyone who would teach a version of gospel of Jesus other than the one they heard from him. He writes that this include himself or even an angel from heaven. If the gospel is modified, adjusted or changed by anyone for any reason, it is no longer the gospel. It is not the truth. It is not the truth. So, my dear brothers, my dear brothers and sisters, notice the standard. A teaching is not true because the messenger is impressive. Not even if the messenger claims angelic authority, the message must agree with the apostolic gospel. So what is that gospel? What is that gospel? God is holy. Humanity has sinned and cannot save itself. So Jesus Christ, the eternal Son, came in the flesh. He lived without sin, died for our sin, was buried and rose again. Salvation is God's gift of grace, received through repentance and faith in Jesus Christ. So those who belong to him are called into a new life of loving obedience, not as a payment for salvation, but as it is fruits. As its fruit.
Any message that removes the cross, denies the resurrection, make human achievement the basis of acceptance with God, or use grace as a permission to continue comfortably in sin is a distortion. If we see Second Peter, third chapter, verse 14 to 18, Second Peter, third chapter, Second Peter, third chapter, verse 14 to 18. It says, therefore, beloved, looking forward to these things, be diligent to be found by him in peace, without spot and blameless, and consider that the long suffering of our Lord is salvation, as also our beloved brother Paul, according to the wisdom given to him, has written you, as also in all his epistles, speaking in them of these things, in which are some things hard to understand, which untaught and unstable people twist to their own destruction, as they do also the rest of the scriptures. You therefore, beloved, since you know this beforehand, beware lest you also fall from your own steadfastness, being led away with the error of the wicked, but grow in the grace and knowledge of our Lord and Savior, Jesus Christ. To him be the glory both now and forever. Amen. So, my dear brothers and sisters. So, here, Peter also wants that unstable people twist the scripture to their own destruction. Peter urges believer to be on guard so that they are not carried away by error, and then tells them to grow in grace and knowledge of Jesus Christ. So the answer to error is not merely to say no repeatedly. We must also grow. A tree with deep roots is harder to uproot, right? So a believer whose mind and heart are rooted in the scripture is better prepared when deceptive winds begin to blow. So that's why Paul's word to Timothy in 2 Timothy chapter 3 verse 13 to 15 are also helpful. He says that evil people and imposters will go from bad to worse, deceiving and being deceived. Then he tells Timothy, continue though in the things which thou has learned and has been assured of. Timothy had known the holy scriptures from childhood, and those scriptures were able to make him wise unto salvation through faith in Christ Jesus. The command is simple. Continue. The Christian life is not search for endless novelty. Some people become bored with the plain gospel and constantly seek a secret revelation, a new code, a hidden prophecy, or an elite experience. But my dear readers, spiritual maturity is often shown by continuing faithfully in the truth we have received. Think about early church. Acts chapter 2 verse 42. The believers continued steadfastly in the apostles' doctrine, fellowship, breaking of bread and prayers. Their stability came from ordinary faithful devotion to what God had given. So, my dear readers, my dear brothers and sisters, let me offer five habits that help us to remain steadfast. Let me give you five habits. Are you ready? If you're ready, say yes or amen in the comments. First,
read scriptures regularly and in context. Do not live only on isolated daily quotations. Read whole chapter and whole book. Ask who wrote, to whom, why, and how the passage points to God's purpose in Christ. Okay? Second, pray for the teachable heart. Pray for a teachable heart. Knowledge without humility can produce pride. Ask God not only to show you where others are wrong, but also to correct you. Amen. Third, participate in healthy local church. Healthy true doctrine church. Healthy New Testament church. Healthy Church of Christ. Analytics can be useful, but it cannot fully replace or embodied Christian fellowship, accountable leadership, shared worship, and people who know your life. So participate in healthy Church of Christ. Fourth, remember the gospel daily. Remember the gospel daily. False teaching often enters through a forgotten gospel. When we forgot grace, we may become attracted either to prideful rule-keeping or careless living. The cross humbles both errors. Okay, and fifth, obey the truth you already know. Obey the truth. Discernment is sharpened through obedience. If we repeatedly resist clear truth because it is inconvenient, our spiritual perceptions become dull. Here is the practical example. Suppose a speaker promises that every faithful Christian will always be healthy and financially prosperous. The message is exciting. Test it again. The New Testament. Jesus was rejected and suffered. Paul experienced hunger, danger, imprisonment, weakness, and persecution. Timothy had frequent physical illness. Faithful believers in Hebrews 11 experienced both miraculous deliverance and severe suffering. Therefore, we cannot turn God's loving care into a universal promise that believers will avoid illness or hardship. On the other hand, we must not fall into the opposite error of believing that God does not care about our needs. Jesus taught us to pray for daily bread. The church prayed for the sick. Paul testified to God's provision. Truth holds the whole biblical picture together rather than selecting only the verses that support our preference. Dear Ignatius, dear brothers and sisters, perhaps you once followed confusing teaching and God graciously brought you out. Do not live in shame. Give thanks that Christ is greater. Learn from what happened. Become rooted in the Word. Use your experience humbly to help others. Perhaps someone you love is being drawn into error. Do not respond only with anger. Pray, listen carefully, ask gentle questions, open the scriptures together. Keep pointing to the true Jesus. We cannot argue a heart into kingdom, but God can use patient truth spoken in love. My dear greatest, my dear brothers and sisters, say quietly in your heart, I belong to God. I belong to God. Greater is He who is in me than he who is in the world. By God's grace, I will continue in the truth.
So, my dear creators, my dear brothers and sisters, now we come to our third main point, verse 5 and 6. Verse 5 and 6. కాబట్టి ఇంటర్నెట్ శ్రోతలారా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే నాలుగో వచనం ప్రకారం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లంటే చిన్నపిల్లలారా అని మనం సంబోధించున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న మనం అందరము కూడా ఆత్మీకంగా దేవుని యొక్క పిల్లలము, ఆత్మీకంగా ఎదుగుతున్న పిల్లలము. అక్కడ మనం చూసుకున్నట్లు మొదటి వచనంలో చెప్పిన ప్రకారం మొదటిగా మనకి ఎలాగైతే ఒక వార్నింగ్ ఇచ్చున్నాడు, జాగ్రత్తగా ఉండండి, యూనో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కాబట్టి మనము ఆత్మ సంబంధమైనవో కావో వాళ్ళు చెప్పి ఇవన్నీ పరీక్షించుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తర్వాత చిన్నపిల్లలారని మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమని పెట్టారా, కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క దేవుని ఆత్మ, మనలో ఉన్న దేవుని ఆత్మ బయట ఉన్న ఈ యొక్క సాతాను కంటే గొప్పవాడు. అందుకే మనము ఎలాగైతే ఈ యొక్క లోకాన్ని జయించి ఉన్నాము, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించి ఉన్నారు, ఎలాగైతే ఆ 12 మంది శిష్యులు అలాగే అపొస్తలుల పౌలు లోకాన్ని జయించి ఉన్నారు, ఎలాగైతే ఆదిమ క్రీస్తు సంఘాలు లోకాన్ని జయించి ఉన్నారు, మనము కూడా ఈ యొక్క లోకాన్ని జయించు వారంగా ఉన్నాము. ఎందుకంటే మనలో ఉన్న దేవుని ఆత్మ ఎంతో శక్తివంతమైనది. ఈ లోక ఆత్మతో పోల్చుకుంటే, అంటే సైతాను సంబంధమైన ఆలోచనలు, మాటలు, అలవాట్లు, చూపులు, చేతలు, వీటన్నిటిని మనము జయించబద్ధులమై ఉన్నాము, జయించగలము కూడా. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఎంతో శక్తివంతమైనది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఎలాగైతే మనము జయించాము, కాబట్టి మనము వాడిని ఎలాగైతే ఈ బయట లోకంలో ఉన్నవాడు కంటే గొప్పగాడు కనుక మీరు వారిని జయించున్నారు. మనము ఎలాగైతే జయించున్నామో కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, లేకపోతే ఈ యొక్క అబద్ధ బోధలు చేసే వారిని మనము గుర్తుపట్టి వారిని మనము వారి యొక్క బోధ నుండి, లేకపోతే ఆ యొక్క ఉచ్చు నుండి మనము తప్పించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, మనలో ఉన్నవాడు మనకంటే లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఏదో స్లోగన్ లేకపోతే అదేదో ఒక బ్లెస్సింగ్ వర్స్ లేకపోతే ఆశీర్వచనపు మాటలాగా మనం కొన్నిసార్లు మనము వాటిని వాడుతుంటాం, కానీ మనం జాగ్రత్తగా గమనించున్నట్లయితే ఎలాగ అయితే ఆదిమ సంఘ క్రీస్తు సంఘాలు జయించున్నావు, ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి జయించు వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనము ఆత్మీకంగా ఎదగాలి. ఆత్మీకంగా మనము మన యొక్క ఆత్మీకంగా మనము మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన సంఘం మాధ్యమని పెట్టారా, ఇది చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. కానివ్వండి, మనము ఎంత చదువుకున్నా, ఎంతమంది కొంతమంది డాక్టరేట్లు, పిహెచ్డీలు, ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా వాక్యాన్ని సరిగా విభజించుకొని సరిగా అర్థం చేసుకోలేక దేవుని యొక్క సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతోమందిని మనము చూస్తాము. కాబట్టి ఎవరైనా సరే చదువు
నీకు చదువు ఉందా లేదా, లేకపోతే డాక్టర్వా లేకపోతే నీకు పిహెచ్డియా లేకపోతే అది ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము దేవుని యొక్క వాక్యాన్ని రోజు అనుదినము లేఖనంలో మనము చదవాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క లేఖనాలను చదువుతామో మనకి సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అసత్యాన్ని మనము అసత్యాన్ని వెంటనే మనము పట్టుకోగలుగుతాము. కాబట్టి ప్రియమైన సంగమాధ్యమాన్ని పెట్టారా, ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే పేతురు గారు మత్తయి సువార్త 16 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16 మనం చూసుకున్నట్లు 13 వచ్చి అప్పుడు మనం చూసుకుంటే యేసు ఫిలిప్పుదైన కైసేర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని వచ్చినారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొని వచ్చినారన్నది. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొని చిన్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాగైతే సీమోను పేతురికి ఆ యొక్క దేవుడు ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క హృదయాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నాడో, మనము దేవునిలో ఉన్నప్పుడు దేవునిలో మనము విశ్వాసంగా దేవునిలో మనము నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఆయన యొక్క సత్యాన్ని మనకి మన హృదయంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము తెలుసుకున్న సత్యాన్ని కొంతమంది అసత్యంలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉండాలి, వాళ్ళని చూసి మనము సనుక్కోకూడదు, వాళ్ళని చూసి నవ్వుకోకూడదు. మనం ఏం చేయాలంటే వారి గురించి మనము ప్రార్థన చేయాలి లేదండి వాళ్ళతో డిబేట్ వాదన పెట్టుకోకూడదు. చిన్నగా పేషెన్స్ నెమ్మదిగా ఓపికతో సమన్వయంతో మనము దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వాళ్ళకి చెప్పే వరంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఇలాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎలాగైతే మనము జయించున్నామో మనలో ఉన్నవారు మనల్ని ఎలాగైతే జయించి ఉన్నారో మనము కూడా అలాగూ జయించువారంగా మనము ఉండాలి. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరుచుతుంది గాక. కాబట్టి మనము ఎలాగ ఉండాలి అంటే వారు ఈ లోక సంబంధాలను లోక సంబంధాలు వినట్టు మాట్లాడుతారు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాటలు వినను. కాబట్టి మనము ఎలాగా ఉండాలి అంటే దేవుని సంబంధాలుగా మనము ఉండాలి. కాబట్టి మనము చేపట్టిన దాన్ని, మనము వినిన దాన్ని, మనము ఈ యొక్క సత్యము వాక్యాన్ని సత్య బోధని మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క సత్యాన్ని మనము చేపట్టుకునే వరంగా మనము ముందుకి వెళ్ళాలి. అటు ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే అంటారు గలతీయుల రాసిన ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకటో వచ్చాను 6-8 మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు పేరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చి నా ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా,
భిన్నమైన స్వార్థని చెడగొట్టే వాళ్ళు బయలుదేరి ఉన్నారు. కాబట్టి మనము అసత్యమైన వాక్యాన్ని, సత్య స్వార్థని మనము విడిచిపెట్టి అసత్యం వైపు కనుక మనం వెళ్ళినట్టయితే మనము శాపగ్రస్తులమై అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఎలాగ మనము సత్యాన్ని అసత్యాన్ని మనము కంపేర్ చేసుకుంటాము, ఎలాగ మనము సత్యాన్ని అసత్యాన్ని కంపేర్ చేసుకుంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. అందుకే మీకు ఒక ఐదు విషయాలు మనము నేర్చుకున్న సత్యములో స్థిరముగా ఉండాలి అంటే మనం చేయవలసిన ఐదు పనులు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవాలి. అనుదినము మినిమం ఒక గంట దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అంటే ఏదో మనకి వస్తాయి కదా వాట్సాప్ మెసేజ్లో, వాటిలో లేకపోతే క్యాలెండర్ మీద ఉన్న ఏదో ఒక వాక్యం చదివి, అది కాదు, ఒక కంప్లీట్ అధ్యాయం కానివ్వండి, ఒక కంప్లీట్ పుస్తకం కానివ్వండి, లేకపోతే ఒక కంప్లీట్గా మనం ఆ యొక్క 66 పుస్తకాలు మనము చదువు వారంగా మనం ఉండాలి. మనము ఖచ్చితంగా ఇయర్లీ వన్స్, సంవత్సరంలో ఒకసారైనా ఈ యొక్క బుక్ని, గ్రంథాన్ని మనము చదివే వారంగా మనము ఉండాలి. రెండవది, ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేయాలి మన యొక్క సువార్థికుని కొరకు. ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి, లేకపోతే సువార్థికులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు సత్యాన్ని చెప్పేవారుగా మనము ఆ యొక్క సత్యాన్ని మన కొరకు వాళ్ళు ఎలాగ అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనకి వాక్యాన్ని చెప్తున్నారో ఆ యొక్క సువార్థికుని కొరకు మనము ప్రార్థన చేయాలి. మూడవది, సంఘ కార్యక్రమాలలో పాల్పంపులు పొందాలి. సంఘ కార్యక్రమాలు మనం ఆన్లైన్లో మనం పెట్టుకున్నాం, మార్నింగ్ డివోషన్, 6 AM డివోషన్ అని చెప్పి, లేకపోతే 6:30 డివోషన్ అని చెప్పి, వెడ్నెస్డే జూమ్ క్లాస్ అని ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం. కానీ ఒకరినొకరం అందరూ కలుసుకొని సంఘములో నెలకి ఒకసారైనా కూడా ఈ యొక్క ఒక ఆన్లైన్ ప్రేయర్ కానివ్వండి, లేకపోతే ఒక ఉపవాస ప్రార్థన కానివ్వండి, మనము ఖచ్చితంగా పెట్టుకునే వారంగా మనము ఉండాలి. నాలుగవది, సువార్తను మనము వదిలిపెట్టకూడదు. అంటే ఎలాగంటే, కొంతమంది ఏం చేస్తారంటే సత్యాన్ని విని ఆ యొక్క సువార్తను విని తర్వాత మర్చిపోతారు. మిగతా మళ్ళీ తర్వాత వాటిని రివైజ్ చేసుకోకుండా, లేకపోతే దేవునిలో మళ్ళీ లేకుండా, లేకపోతే వాక్యం చదువుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు. అటువంటి వాళ్ళ మీద సాతాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయినప్పుడు సగం. సో అబద్ధము, మనకు అందరికీ తెలిసిన ఉదాహరణ, ఈ సాతాను సర్పం ఏం చెప్తుంది, అది తింటే మీకు జ్ఞానం వస్తుంది, రెండోది ఏంటంటే దేవదూతల వల్లే అవుతారు. దాంట్లో సగం నిజం ఉంది, జ్ఞానం వచ్చింది, మంచి చెడు తెలిసింది, కానీ దేవదూతల వల్లే కారు. కాబట్టి ఎప్పుడైతే సగం తెలుసుకొని ఉంటామో అది ఇంకా డేంజరస్. కాబట్టి ప్రియమైన సంఘం, ఎల్లప్పుడూ ఆ యొక్క సువార్తను మనము చేపట్టుకునే వరంగా ఉండాలి. ఐదవది, సత్యాన్ని మనము అంగీకరించాలి. సత్య సువార్తను మనము అంగీకరించాలి. సత్య సంఘంలో మనము పాల్పంపులు పొందాలి. కాబట్టి ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే సత్యంలో మనము అనుదినము ఎదిగే వరంగా ఉంటాము. చివరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. సో ఫైనల్లీ మై లేడీస్, మై బ్రదర్స్ సిస్టర్స్, ద మెయిన్ పాయింట్, థర్డ్ పాయింట్, వీఆర్ ఆఫ్ గాడ్, వర్స్ 5 సేస్ దే ఆర్ ఆఫ్ ది వరల్డ్, దేర్ ఫోర్ స్పీక్ దే ఆఫ్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ హర్డ్ దెమ్. సో జాన్ ఎక్స్ప్లెయిన్స్ why false teaching can attract large audience. Its source, message and listeners share the same worldly orientation. The word world here does not mean the beautiful creation of every individual person. It refers to the organized pattern of human life that resists God and is shaped by sinful desire, pride and unbelief. So my dear brothers, my dear brothers and sisters, the world often hears its own because the message tells people what they
already want to hear. That's why, you know, 2 Timothy chapter 4 verse 3 to 4 warns that a time will come when people will not endure sound teaching. Instead, according to their own desires, they will gather teachers who say what their itching ears want to hear. They will turn away from the truth and turn away and turn towards myths. This is very dangerous. An itching ear does not ask, what has God said? It asks, what message will make me comfortable without changing? One audience wants a message with blessing but no repentance. Another wants spirituality without Jesus. Another wants forgiveness without cross. Another wants power without holiness. Another wants a Christianity that always agrees with the surrounding culture. This helps us understand an important principle. The size of audience does not prove the truth of the message. A large audience is not automatically bad. Jesus something taught great crowds, and the gospel is meant for all the nations. But popular itself is not a test of truth. So my dear brothers, my dear and sisters, in John 6, a large crowd followed Jesus after he fed 5,000. When his teachings challenged their shallow expectations, many turned back and no longer walked with him. Jesus asked the 12 whether they also want to leave. Peter answered, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. So my dear brothers and sisters, Peter did not remain because every teaching was useful. He remained because Jesus alone had the hundreds and thousands of words of eternal life. So, my dear brothers, my dear brothers and sisters, think about the Baptist. He told Herod that taking his brother's wife was unlawful. John did not change the message because listeners was powerful. His faithfulness cost him his freedom and eventually his life. Truth is not always rewarded immediately by the word, but it remains precious before God. Think about Paul in Athens, Acts chapter 17. He listened and understood the culture around him. He spoke respectfully and used ideas familiar to his audience. But he did not surrender the truth. He proclaimed the Creator, called people to repentance, and announced the resurrection of Jesus. Some mocked, some wanted to hear more, some believed. A faithful communication seeks understanding, but it does not remove the parts of the gospel that the audience find difficult. So, my dear relatives, my dear brothers and sisters, the Ignite Radio listeners around the world, our culture may differ. Our languages, food, music, clothing, political system, and social custom may differ. The gospel can be expressed meaningfully in every culture, but it also examines every culture. So no nation or tradition is the final standard. Jesus is Lord over all. So my dear brothers, my dear brothers and sisters, the apostolic word reveals truth. In the verse 6 it says, we are of God, he that knoweth God heareth us, he that is not of God heareth not us. Hereby know we the spirit of truth and the spirit of error.
When John says we are of God, he is speaking with apostolic authority. He and the other apostles were authorized witnesses of Jesus Christ. They heard his teachings, saw his works, witnessed his death and resurrection, and were commissioned to proclaim the gospel. John is not teaching that every religious leader can say, if you disagree with me, you disagree with God. The unique apostolic testimony is now preserved for the church in the New Testament. We hear the apostles by receiving their God-given witness in scriptures. This is why scriptures must judge every later voice. Church traditions, personal experience, dreams, impressions, prophecies, books, and sermons but must be placed under the authority of the written word. God will not contradict himself. The Holy Spirit who inspired scriptures does not lead people to reject scriptures. That's why, my dear sisters, in John chapter 8, verse 31 to 32 says, if ye continue in my word, then are ye my disciples indeed, and ye shall know the truth, and the truth shall make you free. Notice connection. Continuing in his word, knowing truth, and experiencing freedom. The freedom Jesus gives is not freedom from all moral boundaries. It is freedom from dominion of sin, the condemnation of guilt, the slavery of deception, and the fear of death. A train is free to fulfill its purpose when it remains on track. Leaving the tracks may look like freedom for a moment, but in end, it is a destruction. So God's truth gives life-living boundaries in which human beings can flourish under his grace. So my dear brothers and sisters, finally, the practical discernment of that truth test. Let us gather today's lesson into simple word that is easy to remember, truth. Okay, if you have a book and pen, you can write it down. Truth, T, which states teaching about Jesus, R, which we have to remember, rooted in scripture. U reminds under godly fruit. T again reminds tested in Christian community. H, honor the whole gospel. So my dear brothers and sisters, you may want to write these five questions in your Bible or notebook. The truth test is not replacement for careful study, but it can help you begin. When a message is unclear, you do not always need to make an instant judgment. It is acceptable to say, I need to study this. Pray, read, ask questions, and take time. Wisdom is not hurried by manipulation. The scripture clearly exposes error, reject the error, but continue to love people. Our struggle is not against flesh and blood. We do not insult or threaten or dehumanize those who disagree. We speak truth, God the vulnerables, and pray that people will come to repentance and faith. So my dear brothers and sisters, when you discover that you are wrong, do not protect your pride. Thank God for correction. Apollos in Acts chapter 18 was eloquent and knowledgeable, but his understanding was incomplete. Priscilla and Aquila explained the way of God more accurately to him. Apollos received correction and became a great help to believers.
A teachable spirit is sign of strength, not weakness. కాబట్టి ఇగ్నోరేటివ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మూడో మెయిన్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఈ వారం సమర్థ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు

వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను గారు మన చాలా చక్కగా వివరిస్తున్నారు. అసత్య సువార్త లేకపోతే భిన్నమైన సువార్త చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. మనం చూసుకుంటే మనం పేర్లు చెప్పడం ఎందుకు కానీ, కొన్ని కొన్ని సభలు, కొన్ని కొన్ని ఆ మత శాఖలు పెట్టిన సభలు మనం చూసుకుంటే ఎంతమంది జనాభా. కాబట్టి మన ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకము అందంగా మనకి కనిపించచ్చు. ఈ లోక ఆశలు లేకపోతే ఈ యొక్క లోక పాపములు మనకి అందంగా కనిపించచ్చు. కానీ మనము దేవునిలో, దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే వాటిని చేయించువారంగా ఉన్నాము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే తిమోతి రాసిన, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం చదువు. ఎందుకు క్షమించను, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమైన సత్యమునకు చెవినీయక కల్పనా కథ వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి వచ్చేసింది ఆ కల్పనా కథల వైపు వాళ్ళ దురద చెవులు గల వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సంఘంగా లేకపోతే ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి వాళ్ళు సత్యాన్ని వినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి బోధ ఉంటుందంటే వాళ్ళకి చెవులకు ఇంపుగా వారు చేసిన పాపాలు, మా పరిశుద్ధ గ్రంథంలో రాసిన పాపపు చర్యలు లేకపోతే క్రియలు అన్నిటినీ కూడా వాళ్ళు ఎలా చూస్తారంటే ఇది చేయవచ్చు, దీంట్లో తప్పేమి లేదు అన్నట్టుగా ఒక బోధని క్రియేట్ చేసి, కొంతమంది అయితే వాళ్ళ యొక్క గ్రంథాన్ని కూడా వానికి అనుకూలంగా రచించుకొని జీవించడం ప్రారంభించారు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమని పెట్టారా, మనం అలాగనే ఉండక దేవుళ్ళు అంటుకట్టుబడి దేవుళ్ళు జీవించినట్లయితే దేవుడు మనలను విడుదల చేసి, ఈ యొక్క పాప జీవితం నుంచి విడుదల చేసి మనకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని పెట్టారా, అందుకే మనం ఆరో వచనం చూసుకున్నట్లయితే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము. మనము తెలుసుకుని చున్నాము అంటే అపోస్తుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము చేసుకున్నాం. మొదట్లో అపోలోలు కూడా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా అకుల ప్రిస్కిల్లా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని, ఎంతోమంది అపోలుని దేవుని వైపు వాళ్ళు తిప్పి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఈ యొక్క సత్యాన్ని బయలుపరిచి ఆ సత్యం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా సత్యంతో మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనం దేవుళ్ళు ఎల్లప్పుడూ ఇలాగ నమ్మకంగా ఉంటే దేవుడు మనలను ఆయనకు రాజ్యంలో స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి చేరవచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనములు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యము మీ హృదయంలో భద్రపరచబడాలని కోరుకుంటూ ఎంతటితో నేను ముగిస్తున్నాను. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ లెట్ అస్ రి